ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026 ఆగస్టు నెల 25వ తేదీ మంగళవారం. 100.2 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్పై న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై ప్రభాత ప్రసారాలు ప్రారంభం. సమయం 5:57 దాటి 45 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. కొంచెం సేపట్లో హిందీలో 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ಶ್ರೀ ಆಂಜನೇಯ ನಾಮಗಾನಮದಿ. ఇది ఈరోజు ప్రార్థన కార్యక్రమం. రేపు ఉదయం 6:10 ప్రసారమయ్యే ప్రార్థన కార్యక్రమంలో వినాయక భక్తి గీతాలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇప్పటి నుంచి రాత్రి 11 దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM పై ప్రసారం కానున్న ఈఆల్టి కార్యక్రమాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన ప్రకృతి వైద్య చికిత్సకురాలు, యోగా శిక్షకురాలు డాక్టర్ ఎన్ స్వాతి యోగాతో తుంటి నొప్పి నివారణ గురించి చెప్తారు. ప్రముఖ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు, ఆంధ్ర సాహిత్య సంస్కృతి ఉద్యమ నిర్మాత దేవులపల్లి రామానుజారావు గురించి తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి జే చెన్నయ్య ఆకాశవాణి ఆదిలాబాద్ కోసం ఫోన్లో అందించిన విశేషాలు. కర్పూరం గురించి మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ ప్రసంగం. శృణవామ సంస్కృతం, సంస్కృతాన్ని విందాం దోర్భల ప్రభాకర శాస్త్రి అందించిన లఘు ప్రసంగ మాలిక మొదటి భాగం ప్రసారమవుతాయి అమటల సంగతులు కార్యక్రమంలో. 8:00 హిందీలో, 8:30 ఆంగ్లంలో వార్తలు, మావూరి భాగవతం కథలు సంపుటి నుంచి కథనం కార్యక్రమంలో 8:30 పెద్దింటి అశోక్ కుమార్ రాసి చదివిన ఒక్కనాటి భాగవతం కథ ఉంటుంది. సింగడి సినిమా పటల కార్యక్రమం 8:45 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 10:00 హైదరాబాద్ కేంద్రం నుంచి హిందీ వివిధ భారతి కార్యక్రమాలు, 3:00 ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి.

సాయంకాలం 5 గంటలకు మాట చెప్పున్రి పాటైనున్రి శ్రోతలు కోరిన సినీ గీతాలతో మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కార్యక్రమాలు 11 గంటల వరకు కొనసాగుతాయి. సాయంకాలం 5 గంటల 30 నిమిషాలకు శక్తి స్త్రీల కార్యక్రమంలో ఢిల్లీకి పాకిన ఇప్పలడ్డు పరిమళం. ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై వచ్చిన నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన పెందూరు శాంతబాయితో ముచ్చట ఇదైనాక కంప్యూటర్ సహాయంతో ఫ్యాబ్రిక్పై డిజైన్లను రూపొందిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని గణేష్ నగర్కు చెందిన బెజ్జంకి నవ్వేశ్రీతో ముచ్చట ప్రసారమవుతుంది. భీంపూర్ మండలం గుబుడి గ్రామానికి చెందిన గిడం ప్రవీణ్ బృందం పాడిన భజనలు, తర్వాత జైనత్కు చెందిన అల్లకొండ గంగన్న బృందం పాడిన నారాయణస్వామి భజనలుంటాయి. పల్లె పదాలు కార్యక్రమంలో ఈ సాయంకాలం 6 గంటల 20 నిమిషాలకు

7 గంటలకు విద్యా ఉద్యోగ సమాచారం. ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో గొర్రెలు మేకల్లో వచ్చే వైరస్ వ్యాధులు నివారణ చర్యల గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట. రైతు అంతరంగం ప్రతి మంగళ గురు శనివారాలలో ప్రసారమయ్యే ఈ రైతు అంతరంగం శీర్షికన పత్తి సోయా పంటల సాగు గొర్రెల పెంపకం అనుభవాల గురించి నేరడుగుండ మండలం వడూర్ గ్రామానికి చెందిన రైతు డాంగర్ దేవ్సింగ్తో ముచ్చట ప్రసారమవుతుంది ఈ రాత్రి 7:00 కిసాన్ వాణి కార్యక్రమంలో. 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 65వ భాగం రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు లతా మంగేష్కర్ జగ్జిత్ సింగ్ పాడిన గజళ్లు రాత్రి 9:45 షామీ గజల్ కార్యక్రమంలో. మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగజంగం కథ 4వ భాగం. ఇవి ఇయాల్టి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 6:44 దాటి 55 సెకండ్లు. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి.

0: చేశారు. యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. కృత్రిమ మేధ, డిజిటల్ వెరిఫికేషన్, డేటా లేక్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతలతో ఆన్లైన్ ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1204 సేవలను మరింత సరళీకృతం చేయాలని అన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్నినో దృష్ట్యా సాగు ప్రారంభించని ప్రాంతాల్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, రైతులకు ఎప్పటికప్పుడు పంటల సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 7 నుంచి శాసనసభ సమావేశాలు ఉంటాయని చెప్పారు. భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతులకు సంబంధించిన నిధులను వెంటనే మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గుంటిగంగ సమీపంలోని శివరాంపురం పరిధిలో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్పత్తిని పెంచామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగ అభివృద్ది పనులకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలతో ఉప కేంద్రాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలియజేస్తూ
1: తాళ్లూరు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల రైతాంగానికి అదేవిధంగా చేంకుర్తి ప్రాంతానికి అన్ని చాట్లకి ఉపయోగం కాబట్టి ఈ సబ్స్టేషన్ ఇమీడియట్ గా కంప్లీట్ చేసి వాళ్ళు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ నెల వచ్చే నెలలో ఇట్లాంటి సబ్స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 8 సబ్స్టేషన్స్ ఓపెన్ చేయబోతున్నాము. మనం ఉత్పత్తి చేసే కరెంటు అగ్రికల్చర్ కానీ, ఇళ్లకు కానీ, షాపులకు కానీ, ఇండస్ట్రీస్కి కానీ వెళ్లాలంటే సక్రమైన సబ్స్టేషన్స్ ఉండాలి, లైన్స్ కూడా ఉండాలని దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా చేస్తున్నాం. బీసీలు ఎవరైతే 2 కిలోవాట్లు కలుస్తారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటి మీద కూడా సూర్యగారు ఎట్లా చేశాం
0: యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకిచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వరుసగా 2వ ఏడాది 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని అన్నారు. గ్రూప్ 1లో 149, గ్రూప్ 2లో 673, డిఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయడమే జాబ్ క్యాలెండర్ లక్ష్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అభ్యర్థులు క్యాలెండర్ అనుగుణంగా సిద్దమై అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆధునిక వ్యవస్థలతో అమరావతి నిర్మాణాన్ని చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని తెలిపారు. నీరు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థలను భూగర్భంలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: అన్ని భూమి లోపల యూజిడి, డ్రింకింగ్ వాటర్, రీయూజ్డ్ వాటర్స్, ఎలక్ట్రికల్ లైన్స్ ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో యాక్చువల్గా చేస్తున్నాం. ఇది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అంతేకాకుండా అధికార భవనాలు 4,026, అందులో దాదాపు 75% పూర్తి అయిపోయినాయి. మిగతా కూడా బహుశా రాబోయే 2-3 నెలల్లో కూడా పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 అడ్మినిస్ట్రేటివ్, అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా అసెంబ్లీ హైకోర్టు ఇవన్నీ కూడా 2028 ఆగస్టు పూర్తి అయితే ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు
0: పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా శెట్టిపేటలో జరుగుతున్న ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు.

0: అనంతరం కందుల దుర్గేష్ మాట్లాడుతూ అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రాజమహేంద్రవరంలోని హేవలాక్ బ్రిడ్జ్ అభివృద్ది, పుష్కర్ఘాట్ పునర్నిర్మాణం, కడియం నర్సరీల వద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం, నిర్దవోలు, కొవ్వూరు ప్రాంతాల్లో 2027 గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్లోని జలసౌదాలో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన నిన్న జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఎల్నినో సందర్భంగా డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ కే ప్రాధాన్యం ఇస్తూ ఇద్దరము అంగీకారం కుదిరింది. డ్రింకింగ్ వాటర్ అట్ ఏ టైం ఇయర్ వైజ్ క్యాల్కులేట్ చేయడం కంటే మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు వచ్చేటువంటి రిక్వైర్మెంట్ కట్టాం. మనం మొత్తం రిక్వైర్మెంట్ అనేది యాన్యువల్ గా ఇచ్చారు తెలంగాణ వాళ్ళు. మొత్తం రిక్వైర్మెంట్ అట్ ఏ టైమ్ కన్సిడర్ చేయడంలో కొంత ఇబ్బందులు ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ రోజుకి మళ్ళీ అది డిసైడ్ కాక 4-9 నాడు మళ్ళీ మీటింగ్ అవుదామన్నది డిసైడ్ చేసుకున్నాము. అప్పుడైతే మొదటగా ఒప్పుకున్నదంటే డ్రింకింగ్ వాటర్ నీడ్స్ మాత్రం మనం మీట్ అవుదాము రిగార్డింగ్ ఇరిగేషన్ నీడ్స్ కంటే అనేది అంగీకారం కుదుర్చుకున్నాం.
0: తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని భవిష్యత్ తరాలకు కూడా లాభదాయక సంస్థగా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి ప్రాతినిధ్య అధికార సంఘాల నాయకులు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఉప ముఖ్యమంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో కొత్త బొగ్గు బ్లాకులను తీసుకోకపోవడంతో పాటు ఉన్న గన్లను మూసివేయడం వల్ల సింగరేణికి నష్టం జరిగిందని అన్నారు. రాబోయే 5-6 ఏళ్లలో సింగరేణి సంస్థ అవసరాల కోసం 9 బొగ్గు బ్లాకు అనుమతి పొందామని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137 సంచిక ఈ నెల 30 తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28 తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్షా మండలి డీఆర్సీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతలతో ప్రభుత్వ ఆన్లైన్ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. प्रधानमंत्री नरेंद्र मोदी युवा कूटनीतिज्ञान स्वनियुक्ति देशेषु जनस्तरे दृढ़ संपर्कं स्थापयितुं तथा स्थानीय समुदायैः सह भारतस्य संबंधान अधिकं सुदृढ़ीकर्तुं च प्रेरितवान्. सेवातीर्थे भारतीय विदेश सेवायाः गतवर्षीय

0: समूहस्य प्रशिक्षु अधिकारिभिः सह संवादं कुर्वन् श्रीमोदी तान् पारम्परिक कूटनीतिक वृत्तेः परे स्वसंपर्क जालस्य विस्तारं कर्तुम् अथ जनैः सह संपर्कं च सुदृढीकर्तुं प्रोत्साहितवान्। असौ भारतस्य रिक्त सम्बद्ध शक्तीनां प्रौद्योगिक्या नवोन्मेषेण प्रभावि सम्प्रेषणेन च सह संयोजनं कृत्वा भारतस्य वैश्विक सम्पर्कम् अधिकं सुदृढीकर्तुं प्रेरितवान्। असौ भारतीयोपक्रमाणाम् अंकीयोपस्थितिं सुदृढीकर्तुं महत्त्वमपि प्रतिपादितवान्। विश्वस्य युवकेषु भारतं प्रति अधिक रुचिं जनयितुं भारत को जानिए इत्येतस्य प्रश्नोत्तर कार्यक्रमस्य उपयोगस्य असौ परामर्शं प्रदत्तवान्। प्रशिक्षु अधिकारिभिः स्वप्रशिक्षणस्य भारत दर्शनस्य च अनुभवाः अभिव्यक्ताः। अस्मिन् समूहे देशस्य विभिन्न राज्येभ्यः केन्द्र शासित प्रदेशेभ्यश्च आगताः 50 भारतीय विदेश सेवा प्रशिक्षुअधिकारिणः सम्मिलिताः सन्ति। केन्द्रीय गृहमन्त्री अमित शाहः सर्वेभ्यः संस्थानेभ्यः अन्तः प्रवेशस्य विरुद्धं कठोर पदक्षेपाणि स्वीकर्तुं निर्देशं दत्तवान्। नवदिल्ल्याम् ऐषमः नवम राष्ट्रिय सुरक्षा रणनीति सम्मेलनस्य उद्घाटनं कुर्वन् श्रीशाहः निर्देशितवान् यत् बहुसंस्थानकेन्द्रस्य मञ्चे उपलब्धानां सूचनानां कृत्रिमबुद्धिमत्तायाः आधारेण विश्लेषणं करणीयं, येन विविधराष्ट्रियसुरक्षाह्वानानां प्रतिकाराय मानकसञ्चालनप्रक्रियाः निर्मातुं शक्यन्ते। सम्मेलनस्य प्रथमदिने राष्ट्रियसुरक्षायाः महत्त्वपूर्णेषु पक्षेषु चर्चा अभवत्। तेषु आतंकवाद विरोधी आह्वानानां प्रतिकारः, बहुसंस्थान केन्द्र माध्यमेन गुप्त सूचनानां एकीकरणं, विश्लेषणं कार्यान्वयनं च मादक द्रव्याणां नियन्त्रण सम्बद्ध दृष्टिपत्रं, अवैध प्रवासिनां परिचयः निर्वासनं च तथा तेषां प्रतिकाराय नीति निर्माणम् इत्यादयः विषयाः सम्मिलिताः आसन्। विदेश मंत्री डॉक्टर एस जयशंकरः ह्यः क्रेमलिन इत्यत्र रूसस्य राष्ट्रपतिना व्लादिमीर पुतिन इत्यनेन सह मेलनं कृतवान्। उपवेशने द्विपक्षीय व्यापारः, आर्थिक सहयोगः अथ आगामी
1: గ్రామీణ రహదారుల అభివృద్ధి పైలాన్తో పాటు నూతన కలెక్టరేట్ సముదాయం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని, జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై త్వరలోనే ప్రత్యక్ష సమీక్ష నిర్వహించి నిధులు మంజూరు చేస్తామని సీఎం వెల్లడించారు. ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ధనసరి అనసూయ సీతక్క త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ములుగు జిల్లా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రిగుట్ట అడవుల్లో ఉన్న పామునూరు ఆదివాసీ గ్రామంలో తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ అనంతరం కర్రిగుట్ట ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో గ్రామస్తులు తొలిసారిగా సిఆర్పీఎఫ్ 39 బెటాలియన్ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుక జరుపుకున్నారు. గత 50 మొదటిసారి జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు, ప్రజలు, బీజేపీ నాయకులు పాల్గొని ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డు మార్గం ద్వారా బస్టాండ్ వరకు జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట బీజేపీ అధ్యక్షురాలు మోగా జయశ్రీ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ది పనులను చేస్తున్నారని, దేశ ప్రజలు సహకరించాలని కోరారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ములుగు నియోజకవర్గంలో ఎనుమరేషన్ 100% పూర్తయిందని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు. జూన్ 25 ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గంలోని 236,970 ఓటర్లకు గాను 209,128 మంది వివరాలను డిజిటలైజ్ చేశామని, మిగిలిన 27,842 మంది ఓటర్లను ఆన్లైన్ కలెక్టబుల్ గా గుర్తించినట్లు వివరించారు. మావోయిస్టులు హింసా వర్గాన్ని విడిచి సమాజంలో కలిసిపోవాలని డీజీపీ సివి ఆనంద్ పిలుపునిచ్చారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో గతంలో లొంగిపోయిన 23 మంది మావోయిస్టు సభ్యులకు 2 కోట్ల రూపాయలు

0: చెక్కులను అందించారు. ఈ సందర్భంగా డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి మావోయిస్ట్ పార్టీ అణచివేతలో భాగస్వామి అయ్యానని చెప్పారు. మావోయిస్ట్ పార్టీ నుండి సరెండర్ అయిన వారు తిరిగి అడవి బాట పట్టకుండా కుటుంబాలతో కలిసి గౌరవప్రదమైన జీవితం గడిపేలా చేయడమే ప్రభుత్వ పునరావాస విధాన లక్ష్యమన్నారు. గ్రామీణ పారిశుద్ధ్య సేవలు, ఆస్తుల నిర్వహణపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ యూనిసెఫ్ ప్రతినిధుల బృందం ములుగు జిల్లా మేడారంలో పర్యటించింది. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఈ అధ్యయనం జరుగుతుండగా తెలంగాణలో ములుగు, నారాయణపేట జిల్లాలను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా మేడారం, చల్వాయి గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి పారిశుద్ధ్య సేవల నిర్వహణపై అధికారులు గ్రామస్తులతో బృందం సభ్యులు మాట్లాడి వివరాలు సేకరించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్ష తిరంగా కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులకు సైబర్ నేరాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయం వద్ద ప్రసాద్ పథకం కింద 61.99 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ది పనులను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన గడువులోగా నాణ్యత ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన సదరం, శిబిరం, భవనం, 4 ఆపరేషన్ థియేటర్లను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రజాప్రభుత్వం ప్రతి మండలంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క పలువురి వద్ద నుండి వినతి పత్రాలు స్వీకరించారు.
1: ములుగు జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05, ఇప్పుడు తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. టొరంటోలో జరిగే పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో కలిసి ప్రారంభ ఆర్థిక సంభాషణల్లో పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలపై ఇరు దేశాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ చర్చా వేదిక ఉపయోగపడుతుంది. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వివిధ జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్ఓపీలను రూపొందించడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ వేదికలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించాలని ఆదేశించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రహార్ పథకాన్ని అమలు చేయడం కోసం శిక్షణ ఇవ్వడం, పరారీలో ఉన్న నిందితులను వెనక్కు రప్పించి విచారణను వేగవంతం చేయాలని చెప్పారు. ఈ సదస్సు మొదటి రోజున ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లకు ప్రతిస్పందన, మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా ఇంటెలిజెన్స్ సమ్మేళనం, విశ్లేషణ, కార్యాచరణ, మాదక ద్రవ్యాల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్, అక్రమ వలసదారుల గుర్తింపు, బహిష్కరణ, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి విధాన రూపకల్పన, పాకిస్తాన్ సాగిస్తున్న ఫ్రాక్సీ యుద్దం వంటి జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. క్రెమ్లిన్లో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల ఏర్పాట్లపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ సమావేశం సానుకూలంగా ముగిసిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు. బిష్కేక్లో జరిగే ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుణ్ణి కలిసేందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన్ను భారత్కు స్వాగతించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు విదేశాంగ మంత్రి తెలిపారు.
1: Progress on market access, removal of tariff and non-tariff barriers, strengthening payment mechanisms, and stronger business-to-business engagement will be critical for addressing this imbalance and achieving our shared objective of $100 billion in bilateral trade by 2030.
0: Kendra Vidya Shaka Mantri Prahlad Joshi, Vishwavidyalaya Nidhula Sangham, UGC, అఖిల భారత సాంకేతిక విద్యామండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి మారుతున్న ప్రాధాన్యతలు, వ్యూహాలపై చర్చించారు. విద్యా సంస్థల క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించి ఖేలో భారత్ గురించి చర్చించినట్టు జోషి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో రసాయనిక రంగం 2040 నాటికి $1 trillion లక్ష్యాన్ని చేరుకోవాలని రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ ఆయన, అడ్డంకులను గుర్తించి సూచనలను కాలపరిమితితో కూడిన చర్యలుగా మార్చడమే లక్ష్యంగా పరిశ్రమలతో నిరంతరం వ్యవస్థీకృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దీనికి నిరంతర పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ది, బలమైన దేశీయ తయారీ సామర్థ్యాలు అవసరమని పేర్కొన్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణలు, సుస్థిరత, దీర్ఘకాలిక వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ మాట్లాడుతూ, రసాయన, పెట్రోకెమికల్ రంగంతో సహా అన్ని రంగాల్లో తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, భవ్య రసాయన్, బొగ్గు గ్యాసిఫికేషన్, రేర్ ఎర్త్ కారిడార్లు, క్రిటికల్ మినరల్ మిషన్ వంటి పథకాలను, అలాగే పన్ను సంస్కరణలు, కార్మిక సంస్కరణలను ప్రారంభించిందని పేర్కొన్నారు. కేవలం నియంత్రణలకే పరిమితం కాకుండా చురుకైన వృద్ధి భాగస్వామిగా మారుతూ పరిపాలనా భారాలను తగ్గించి పెట్టుబడుల దీర్ఘకాలిక మనుగడకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పరిశ్రమలకు హామీ ఇచ్చారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆటా, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయ్యింది. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. దేశ ప్రజలకు తపాలా శాఖ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి డాక్ సేవ యాప్, డాక్ మిత్ర యాప్లను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో ప్రారంభించారు. అలాగే 10 రాష్ట్రాల్లోని పునరుద్ధరించిన 14 పోస్టాఫీసు భవనాలను సింధియా ప్రారంభించారు. డాక్ మిత్ర యాప్ ద్వారా గ్రామీణ డాక్ సేవకులు డిజిటల్గా సాధికారత సాధించి తమ పనులను మరింత సులభంగా, వేగంగా నిర్వహించవచ్చు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింధియా, 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తపాలా సంస్థ 4,000 కోట్ల రూపాయలకు పైగా రాబడిని ఆర్జించిందని తెలియజేశారు.

0: 2025-26 సంబంధిత త్రైమాసికంతో పోలిస్తే ఇది 22% వార్షిక వృద్ధిని నమోదు చేసిందన్నారు.
1: डाक मित्र ऐप हमारे ग्रामीण डाक सेवकों के लिए ताकि जो सेवाएं उपभोक्ताओं को हमें देना हो वो सुगमता के साथ और सुरक्षित वातावरण में हम लोग दे पाएं. पहले अनेक सेवाओं के लिए अलग अलग सिस्टम्स को फॉलो करना पड़ता था. अब सारे प्रोसेसेस को एक ही ऐप में केंद्रित कर हमारे उपभोक्ताओं के लिए सुगमता देने के लिए ये ग्रामीण डाक सेवकों के हाथों में ये ऐप दिया गया है.
0: छत्तीसगढ़ बिहार उड़ीसा మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండి హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

అంబటాల సంగతులు. జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, ఆలోచన పరిధిని విస్తృతం చేసుకోవడానికి మనిషికి ఎన్నో మార్గాలున్నాయి. వాటన్నింటిలోకి ఉత్తమమైనదే పుస్తక పఠనం. మరోసారి శ్రోతలకు శుభోదయంతో ఈనాటి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన యోగాతో తుంటి నొప్పి నివారణ గురించి ప్రకృతి వైద్య చికిత్సకురాలు, యోగా శిక్షకురాలు డాక్టర్ ఎన్ స్వాతి చెప్తారు. ప్రముఖ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు, ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాత దేవులపల్లి రామానుజరావు గురించి, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి జయ చెన్నయ్య ఆకాశవాణి ఆదిలాబాద్ కోసం ఫోన్లో చెప్పిన కొన్ని మాటలు, మాట సొగసు శీర్షికన కర్పూరం గురించి సామల రాజవర్ధన్ అందించే విశేషాలు, శృణవామ సంస్కృతం, సంస్కృతాన్ని విందాం, దోర్భల ప్రభాకర శాస్త్రి అందించిన లఘు ప్రసంగ మాలిక మొదటి భాగం మొదలైన అంశాలుంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం తిథి నక్షత్రం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం ఉత్తరాషాఢ నక్షత్రం త్రయోదశి. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు: ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 86%, గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇది ఈనాటి వాతావరణం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM నుంచి ప్రసారమవుతున్న అంబటాల సంగతులు కార్యక్రమం.

0: అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు యవసం సలహా.
1: నమస్కారం, నేను డాక్టర్ జి ప్రవీణ్ కుమార్, శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానము, ఆదిలాబాద్. ఏ పంటకైనా పోషకాలు అనేటివి సమృద్ధిగా అంటే సమపాలలో ఉన్నప్పుడు క్రాప్ యొక్క ఎదుగుదల కూడా బాగుండడం జరుగుతుంది. మనకు ముఖ్యంగా ఒక 17 ఆవశ్యక పోషకాలు ఉంటాయి. దాంట్లో స్థూల పోషకాలని సూక్ష్మ పోషకాలు ఉంటాయి. స్థూల పోషకాలు అంటే కొంచెం మనకు పంటకు ఎక్కువ మొత్తంలో అవసరమయ్యాయి, సూక్ష్మ పోషకాలు కొంత అవసరమయ్యే పోషకాలు. స్థూల పోషకాల్లో ముఖ్యంగా ఇవి నత్రజని, భాస్వరము, పొటాషియము, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేవి మన గాలి ద్వారా దొరుకుతాయి, గాలి కానీ నీరు ద్వారా కానీ దొరుకుతాయి. అట్లనే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఇవన్నీ ఏంటంటే స్థూల పోషకాలు. ఆ విధంగా స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా మొక్కలకు అవసరం అన్నట్టు. ఆ సూక్ష్మ పోషకాలలో ముఖ్యంగా మనం కాటన్ లో చూసినట్లయితే జింక్ గానీ, అదేవిధంగా బోరాన్ గానీ, ఐరన్ గానీ, లేకుంటే మాలిబ్డినం గానీ, మ్యాంగనీస్ గానీ, సో ఇటువంటి ఈ సూక్ష్మ పోషకాలు, అదేవిధంగా స్థూల పోషకాలు, ఈ రెండు పోషకాలు కూడా ఆవశ్యక పోషకాలు. ఇవి పంట ఎదుగుదలకు అవసరం. అంటే సూక్ష్మ పోషకాలు తక్కువ అవసరం, కానీ అవి వాటి లోపం వలన మనకు దిగుబడి మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సో కాబట్టి రైతులు కూడా ఏంటంటే మనకు ఎక్కువగా ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను ఎక్కువగా వాడడం జరుగుతుంది. కానీ ఈ సూక్ష్మ పోషకాల మీద కొంత అవగాహన లేకపోవడం వలన, సరైన టైంలో వాటి లోపాల నివారణ చేయకపోవడం వలన, సవరణ చేయకపోవడం వలన కొంత దిగుబడి మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
0: పత్తి పంటలో సూక్ష్మ పోషకాల ఆవశ్యకత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ అందించిన యవసం సలహా అది.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడువుల తామరా బురద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

చరిత్రలో ఈరోజుకున్న విశేషాన్ని చూసుకుంటే, ప్రముఖ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు దేవులపల్లి రామానుజరావు, నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్ జయంతి, ప్రముఖ రచయిత్రి తస్లిమా నస్రిన్ మరియు గాయని నిత్యశ్రీ మహాదేవన్ పుట్టినరోజు, ఇంకా జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను జరుపుకుంటున్నాం. ప్రతి ఏడాది ఆగస్టు 25వ తేదీన జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను జరుపుకుంటాం. ఈ నెల 25 అంటే ఈ రోజు నుంచి 8 సెప్టెంబర్ వరకు ఈ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను జరుపుకుంటాము. నేత్రదానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడం, మరణం తర్వాత నేత్రదానం చేయడానికి ముందుకు రావాలని కోరడం ఈ పక్షోత్సవాల ప్రధాన ఉద్దేశం. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఒక్కరు నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరు అంధ వ్యక్తులకు పునర్జన్మల కంటిచూపు లభిస్తుంది. వయస్సు, లింగంతో సంబంధం లేకుండా ఎవరైనా నేత్రదానం చేయొచ్చు. అంతేకాదు, మధుమేహం, రక్తపోటు ఉన్నవారు కూడా నేత్రదానం చేయడానికి అర్హులు. వ్యక్తి మరణించిన తర్వాత 4 నుంచి 6 గంటల్లోపు కంటిలోని కార్నియాను సేకరించాల్సి ఉంటుంది. కంటిని సేకరించడానికి కేవలం 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. దీనివల్ల ముఖం వికృతంగా మారదు కాబట్టి నేత్రదానం చేయాలి.

0: అంబడల సంగతులు కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. తుంటి నొప్పి నివారణ కోసం ఎలాంటి యోగాసనాలు చేయాలి అనే విషయాన్ని యోగమనే అదృష్టం శీర్షికన ఇప్పుడు మనకు వినిపిస్తున్నారు ప్రకృతి వైద్య చికిత్సకురాలు యోగా శిక్షకురాలు డాక్టర్ ఎన్ స్వాతి.
1: తుంటి నొప్పి అంటే అది హిప్ జాయింట్. హిప్ జాయింట్ గల కారణాలు ఏంటంటే అండి, అది ఒకవేళ వచ్చింది అనుకోండి హిప్ జాయింట్ లో పెయిన్ గీన అనేది ఎటువైపుగా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనే మాటకు వస్తే, అది ఎదురు సైడ్ అంటే మీ తుంటి భాగం ఉంటుంది చూడండి, ఆ తుంటి భాగంలోని ఎదురుగా అంటే అది పక్కకైనా రావచ్చు, ఎదురుగైనా రావచ్చు, లేదంటే ల్యాటరల్ సైడ్ లో అయినా రావచ్చు. అంటే డిపెండ్ అప్ ఆన్ ద అంటే అందులో నర్వ్స్ మజిల్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి కదండి, ఆ ఏరియాని బట్టి అది ఎట్లా అయినా రావచ్చు. సో అది వచ్చిన తీరుని బట్టి మనం ఎలా అంటే పేషెంట్స్ చెప్పే కంప్లైంట్ బట్టి మనం డయాగ్నోస్ అనేది ఉంటదండి. ఒకవేళ హిప్ పెయిన్ అనేది ఎదురు భాగాల్లోని హిప్ అంటే ఈ హిప్ జాయింట్లు అంటే తుంటి భాగంలోని మీదైనా రావచ్చు అని చెప్పాను కదండి, అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఒక నరం అనేది ఉంటదండి అక్కడ. సో ఆ నరం అనేది ఏమవుతుందంటే అది ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేదు అంటే స్టమక్ అబ్డామిన్ అనేది ఎక్కువగా ఉన్న అంటే వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఏమవుతుంది అనేది, ఆ నరం అనేది ఇంగ్వైనల్ రీజియన్లో అంటే గజ్జలలో అక్కడ అనేది కంప్రెస్ అవుతుంది. ఆ కంప్రెస్ అవ్వడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి పెయిన్ అనేది అట్లా కూడా వస్తుంది. సో ఏంటి ఇప్పుడు మనం అసలు హిప్ జాయింట్ లోపల నుండి పెయిన్ వస్తుంది అని తీసుకుంటే అది ఏ విధంగా ఉంటుంది అంటే రెండు రకాలుగా ఉంటుందండి. అది పేషెంట్ కండిషన్ బట్టి, పేషెంట్ చెప్పే కంప్లైంట్ బట్టి మనం దాన్ని రెండు విధాలుగా అనుకోవచ్చు అండి. అది ఒకటి ఆర్థరైటిస్ అయినా ఉండొచ్చు, లేదు ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమోరల్ హెడ్ అనేదైనా అనుకోవచ్చు. సో ఒకవేళ ఆర్థరైటిసే అనుకున్నాం అనుకోండి, అది ఎట్లా వస్తుంది అంటే అది ఇప్పుడు హిప్ జాయింట్ లోని కార్టిలేజ్ అనేది ఉంటదండి. అసలు కార్టిలేజ్ అంటే ఏంటి అనే విషయానికి వస్తే, మనకిప్పుడు ఇక్కడ హిప్ జాయింట్ లో ఫీమర్ బోన్ అనేది ఉంటదండి. ఆ ఫీమర్ బోన్ కి పైన ఏంటిదంటే ఒక బాల్ టైప్ అనే ఆకారం ఉంటది. ఆ బాల్ టైప్ అనే ఆకారం జాయింట్ లో కూర్చొని ఉంటది. అంటే అది మూమెంట్ అటు ఇటు ఇవ్వడం వల్లనే మనం కాళ్ళు లేపగలగడము, అది కూర్చోవడం చేయడము, అన్ని రన్నింగ్ చేయడం అట్లాంటిది అనేటివి ఉంటాయి. సో ఆ బాల్ టైప్ పైన ఆకారంలో ఏంటంటే మృదులాస్థి అంటే కాటిలేజ్ అనే ఒక త్వచం అంటే తొడుగు అనేది ఒకటి ఉంటది. కాటిలేజ్ అనేది ఏంటంటే తెల్లగా ఉంటది, ఇది సాఫ్ట్ గా చాలా మెత్తగా ఉంటది. అది అరిగిపోవడం వల్ల మనకి ఏంటంటే ఈ తుంటి నొప్పి అనేది వస్తుంది. దానికి కరెక్ట్ గా బ్లడ్ సప్లై అవ్వకపోయినా, అది దానికి నరుగు కంప్రెషన్ అనేది మధ్యలో అవుతున్నప్పుడు కూడా అందులో పెయిన్ అనేది రావచ్చు. అదే విధంగా మనం అది ఎప్పుడు వస్తుంది అని చూసుకుంటే 50-60 ఇయర్స్

0: వాళ్ళకి రావాలి యాక్చువల్లీ. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వలన, ఫుడ్ చేంజెస్ వలన ఏజ్ రిలేటెడ్ డిజీజ్ లాగా కాకుండా అది ఈ మధ్య కాలంలో 30-40 వాళ్ళకి కూడా రావడం చూస్తున్నానండి. ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమోరల్ హెడ్ అన్నాను కదా రెండో రకంది, అది ఏంటంటే అది హిప్ జాయింట్ లోపల నుండి పెయిన్ వస్తున్నట్లు అనిపిస్తుంది. సో అదేంటంటే చాలా ఇప్పుడు ఎక్స్రే అట్లాంటి దాంతో మనం కంపేర్ చేసుకోవచ్చు అండి, ఇది అది ఎవాస్కులర్ నెక్రోసిసా లేదా అనేది. ఎక్స్రే చూసినప్పుడు ఏమవుతుంది అని అంటే అండి, అక్కడ ఆ మృదులాస్థి కార్టిలేజ్ అని చెప్పాను కదా, అది చాలా గుల్లబారినట్టుగా అంటే దానికి బ్లడ్ సప్లై అనేది లేకుండా ఏమవుతుంది అంటే గరుకుతనం అనేది రావడం, అందులో ఉన్న మధ్యలో గ్యాప్ అనేది తగ్గిపోవడము అనేది జరుగుతుందండి. అంటే ఆ బోన్ రాసుకపోవడం వల్ల, ఎముకలు గరుకగా మారడం వల్ల మనకు తుంటి నొప్పి అనేది వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి. నెక్స్ట్ విషయానికి వస్తే అండి, ఇప్పుడు హిప్ జాయింట్ లోని వెనుక భాగంలో కూడా అంటే బటక్స్ రీజియన్ లో ఒకవేళ పెయిన్ వస్తుంది అనుకోండి, సో అప్పుడు ఎవాస్కులర్ నెక్రోసిస్ అని కూడా అనుకోలేము. దాన్ని ఏంటంటే ఇంకోటి సయాటికా పెయిన్ అని కూడా అనుకోవచ్చు. అక్కడ ఏంటంటే దానికి చుట్టూతా ఉండే మజిల్స్ ఉంటాయండి, సో ఫైరిఫార్మిస్ మజిల్స్ అవన్నీ అనేటివి ఉంటాయి కదండి, అందులో సయాటికా నర్వ్ అనేది దాటి మధ్యలో నుంచి మన బ్యాక్స్ మన నెక్స్ట్ థై నుంచి కాల్ వరకు ఆ నర్వ్ అనేది సప్లై చేస్తూ ఉంటుందండి. ఒకవేళ ఆ బటక్స్ రీజియన్ లో ఇన పెయిన్ వస్తుంది అంటే ఆ కంప్రెషన్ వల్ల ఫైరిఫార్మిస్ మజిల్స్ సయాటికా నర్వ్ ని కంప్రెస్ చేయడం వల్ల వస్తుంది అంటే ఆ సయాటికా పెయిన్ అని అనుకోవచ్చండి. నెక్స్ట్ లేదు పోస్టీరియర్ గా అంటే ఓన్లీ తొడ వెనుక భాగంలోనే సెంట్రల్ గా వస్తుంది పెయిన్ అని అంటే అది సాక్రోఇలియక్ పెయిన్ అని కూడా అనుకుంటామండి. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ గా ఉంటాయండి పెయిన్స్ అనేటివి. మనం ఒకటే దాన్ని బట్టి సయాటికా అని ఎవాస్కులర్ నెక్రోసిస్ అనేది కూడా మనము ఖచ్చితంగా చెప్పలేము, అది త్రూ ఎక్స్రే సో కొన్ని డయాగ్నోసిస్ చేసి చెప్పాల్సి ఉంటుందండి. ఒకవేళ స్పైన్ లో గనక డిస్క్ ఏదైనా జారితే, సో మన వర్టిబ్రల్ డిస్క్స్ ఉంటాయి కదండి, ఆ డిస్క్ లో ఏమైనా చేంజెస్ వచ్చినా లేదు కంప్రెషన్ జరిగినా అలా కూడా కారణం కావచ్చండి. ఇదే విధంగా పక్క భాగంలోను వెనుక భాగంలోను స్పైన్ భాగంలోను వస్తే ఎలా పెయిన్ ఉంటుంది అనే డిఫరెన్షియేషన్ చేసి మనం డయాగ్నోసిస్ చేసి దానికి రిలేటెడ్ గా కొన్ని ఆసనాస్ ఫిజియో అనేది చెప్పగలుగుతామండి. సో అలా కొన్ని ఆసనాస్ ఫిజియోథెరపీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా వచ్చినప్పుడు యోగా అండ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి చేయాలి అండి. అందులో స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి చేస్తా ఉంటే ఏంటంటే అది రెండు రకాలుగా ఉంటుందండి. ఆ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి ఉంటాయండి. స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అనే విషయానికి వస్తే అండి, అందులో మూడు రకాలు ఉంటాయండి. ఆ మూడు రకాలు ఏంటంటే, ఒకటి నీ లిఫ్ట్ అండ్ హామ్స్ట్రింగ్ ఎక్సర్సైజెస్ అనేది ఒకటి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి ఎక్స్టర్నల్ రొటేషన్ స్ట్రెచ్చింగ్ అనేది ఉంటుందండి. థర్డ్ వన్ వచ్చి ఇంటర్నల్ రొటేషన్ స్ట్రెచ్చింగ్ అనేది ఉంటుందండి. సో ఆ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అనేవి మూడు రకాలుగా ఉంటది కదా. ఫస్ట్ నీ లిఫ్ట్ అండ్ హామ్స్ట్రింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పాను కదండి, అది బెడ్ మీద పడుకొని మనము మోకాళ్ళను వంచి చెస్ట్ లెవెల్ వరకు మన లెగ్ ని ఫోల్డ్ చేసి అదిమి పెట్టాలండి. జస్ట్ మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేసి ఒక 5-10 రిపిటేషన్స్ అలా చేసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ రొటేషన్ అండ్ స్ట్రెచ్చింగ్ అని చెప్పాను కదండి, అందులో సిట్టింగ్ లోనైనా చేయొచ్చు స్టాండింగ్ లోనైనా చేయొచ్చు. సిట్టింగ్ లో అయినా చేస్తున్నప్పుడు ఎదుట్లా ఉంటదంటే పొజిషన్ అనేది మనము పడుకొని హిప్స్ ని నేలకు తగిలేలా చేయాలి, అంటే కొంచెం హిప్ ను సైడ్ కి ఇట్లా లిఫ్ట్ చేస్తూ కూర్చొనైనా సరే బటక్స్ ని ఇట్లా రెండు కాళ్ళను మడిచి బటర్ఫ్లై ఆసనం అనేది ఒకటి ఉంటది, అట్లా చేయిస్తూ ఉండాలండి. అది కూడా 10-15 రిపిటేషన్స్ చేయాలి ఉంటది. నెక్స్ట్ బెడ్ మీద పడుకొని అయితే నీ ఫోల్డ్ చేసి స్ట్రెచింగ్ చేస్తూ ఉండాలండి, ఓపెన్ చేయాలి మళ్ళీ ఫోల్డ్ చేయాలి, ఓపెన్ చేయాలి ఫోల్డ్ చేయాలి, అలా ఉంటదండి. థర్డ్ వన్ వచ్చి ఇంటర్నల్ రొటేషన్ అని చెప్పాను కదా, సో ఇంటర్నల్ రొటేషన్ ఏమవుతుంది అంటే పడుకొని హిప్ ని మోకాల దాకా మడవాలండి. సో అపోజిట్ సైడ్ లో మోకాల్ని ఏంటంటే ఇంకొక లెగ్ మీద అదిమి పట్టి ఉంచాలండి. సో నెక్స్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేది చెప్పాను కదా, ఆ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ లో వచ్చి ఏంటంటే 5 types ఉంటాయి. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ లో ఫస్ట్ వన్ వచ్చి హిప్ బ్రిడ్జ్ పోజ్. హిప్ బ్రిడ్జ్ పోజ్ అనేది ఎలా ఉంటది అంటే పడుకొని హిప్ ని మెల్లగా లేపాలండి. సో హిప్స్ ని మెల్లగా లేపుతూ మళ్ళీ కిందకి పెట్టాలి, మళ్ళీ హిప్స్ ని లేపాలి, మళ్ళీ అలా ఒక 10-15 రిపిటేషన్స్ చేయాలండి. సెకండ్ వన్ వచ్చి హిప్ స్క్వీజ్. హిప్ స్క్వీజ్ వచ్చి ఏంటంటే ఒక బాల్ గానీ క్లాత్ గానీ తీసుకొని దాని హెల్ప్ తో మనం చేయాల్సి ఉంటదండి. మనం బెడ్ మీద పడుకొని నీస్ ని ఫోల్డ్ చేసి దాని మధ్యలో నీస్ మధ్యలో క్లాత్ ని గానీ బాల్ ని గానీ పెట్టి ఎక్స్టెండ్ చేయడం మళ్ళీ క్లోజ్ చేయడం, అలా 10 repetitions చేయాలండి. థర్డ్ వన్ వచ్చి హిప్ ఎక్స్టెన్షన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అండి. సో ఇదేంటంటే బెడ్ మీద పడుకొని లెగ్ ని గాల్లో లేపాలండి, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి అపోజిట్ లెగ్ ని మళ్ళీ వచ్చి మళ్ళీ అపోజిట్ లెగ్ ని అలా ఆల్టర్నేట్ గా 10-15 టైమ్స్ అలా లేపుతూ ఉండాలండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి హిప్ అబ్డక్షన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అండి. అదేంటంటే ఒక చైర్ హెల్ప్ తీసుకొని చేయాలండి. ఒక చైర్ ని తీసుకొని మనము ఎక్స్టెన్షన్ చేయాలి హిప్ ని, అంటే ఒక సైడ్ ఎంతవరకు ఎక్స్టెండ్ చేస్తారో అంతవరకు ఒక హిప్ ని రేజ్ చేయాలి, మళ్ళీ ఒకసారి మళ్ళీ హిప్ ని రేజ్ చేయాలి, మళ్ళీ అలా ఆల్టర్నేట్ గా చేస్తూ 20-30 రిపిటేషన్స్ కూడా విజయవచ్చండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చి మినీ స్క్వాట్స్ ఎక్సర్సైజ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అండి. ఇదేంటంటే స్ట్రేట్ గా నిలబడాలి. స్ట్రేట్ గా నిలబడి ఏం చేయాలంటే మన చేతుల్ని ముందుకు వంచాలండి. ముందుకు వంచి పట్టుకొని, అంటే లైక్ ఏంటంటే గుంజీలు తీయడం ఉంటుంది చూడండి, అట్లా లైక్ కొంచెం, అంటే మరీ మోకాళ్ళ నొప్పి ఎక్కువ ఉంటది కదా, అందుకే కొంచెం వరకే వంగడము అలాంటివి చేయడం అనేది ఉంటదండి. సో దీని తర్వాత ఇలాంటివి కొన్ని కొన్ని మనకు ఎంత పాజిబుల్ అయ్యేంత వరకు అంత చేస్తూ ఉండాలండి. దాంతో పాటు డైట్ అనేది మంచిగా తీసుకుంటూ ఉండాలి, అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, సో బోన్స్ కి బలాన్ని ఇచ్చేవి, వైటమిన్ డి అట్లాంటివి ఇచ్చే వాటిని ఎక్కువ తీసుకోవాలండి. అదే విషయానికి వస్తే అందులో ఫ్రూట్స్ కి వచ్చేనండి, ఆమ్లా, నారింజ, బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, జామకాయ, వీటన్నింటిలో ఏంటంటే కాల్షియము, వైటమిన్ సి అనేటివి ఉండడం వల్ల ఏంటంటే మనకు యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయండి. సో ఏంటి నెక్రోసిస్ అట్లాంటివి ఉంటుంది కదా, దానిలో ఏంటంటే బ్లడ్ వెజిల్స్ అనేది మనకు ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయండి. ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ విషయానికి వస్తే ఏంటంటే వెయిట్ లాస్ అయ్యే కార్బోహైడ్రేట్ ఫుడ్స్ తీసుకోవాలండి. ఎందుకంటే మనకు ఫస్ట్ వెయిట్ తగ్గామనుకోండి, మనము వెయిట్ తగ్గితే దానిలో మనము ఒక 50% మెడిసిన్స్ ఏం అవసరం లేకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ ని మనమే డెవలప్ ఎక్కువ చేసుకున్న వాళ్ళం అవుతాం. అందులో వచ్చి ఏంటంటే రాగి, ఓట్స్, బ్రౌన్ రైస్, ఫైబర్ రిచ్ ఫుడ్స్, ఫైబర్ రిచ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఇట్లా వెయిట్ లాస్ అయ్యే ఫుడ్స్ ని మాత్రమే తీసుకోవాలండి. ఇప్పుడు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కి వస్తే అండి, ఎగ్, ఫిష్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేవి అట్లాంటి వాటిని తీసుకోవాలండి. అదేంటంటే మన మెకానిజం ని రిపేర్ చేసేసి మనకు డిసీజ్ ని క్యూర్ చేసేటట్టు ఉంచుతుందండి. నెక్స్ట్ కొవ్వు శాతం తక్కువ ఉండే ఫుడ్స్ ని మాత్రమే తీసుకోవాలండి. స్మోకింగ్ తగ్గించాలి, ఆల్కహాల్ తగ్గించాలి, సాల్ట్, స్పైసెస్, కొలెస్ట్రాల్ రిచ్ ఫుడ్స్ అట్లాంటివన్నీ కూడా తగ్గించాలి. ప్రిజర్వేటివ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇందాక విషయంలో అన్ని విషయాల్లోనూ చెప్తూ ఉంటానండి. ఆల్టరేషన్స్ ఫుడ్స్ అన్నిటి కూడా, అట్లాంటి ఫుడ్స్, పెస్టిసైడ్ ఫుడ్స్ అన్ని కూడా తగ్గించి అట్లాంటి వాటిని తీసుకోవాలండి.
1: తుంటి నొప్పి నివారణ గురించి యోగం అనే అదృష్టం శీర్షికన ప్రకృతి వైద్య చికిత్సకురాలు, యోగా శిక్షకురాలు డాక్టర్ ఎన్ స్వాతి అందించిన ప్రసంగం అది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుంచి ప్రసారమవుతున్న అంబటాల సంగతులు కార్యక్రమం ఇది. ప్రముఖ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు, ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రథమ కార్యదర్శి, తెలంగాణ విముక్తి పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని పోరాడిన సాహితీకారుడు దేవులపల్లి రామానుజరావు జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేవులపల్లి రామానుజరావు గురించి తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి జయ చెన్నయ్య ఆకాశవాణి ఆదిలాబాద్ కోసం ఫోన్లో చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు విందాం.
1: దేవులపల్లి రామానుజరావు గారు దీనింతకు ముందుగా ప్రస్తావించినట్టు సురవరం ప్రతాపరెడ్డి గారి తర్వాత తెలంగాణ వైతాళికుడుగానే భావించాలి. 1917 ఆగస్టు 25 అంటే సరిగ్గా ఇదే రోజున 103 సంవత్సరాల కిందట వరంగల్ జిల్లా ఒల్లికుంటలో ఆయన జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్య జరిగింది. తర్వాత అస్సాం కళాశాల హైదరాబాద్ తో ఉన్నత విద్యను పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత నాగపూర్ లో న్యాయశాస్త్రంలో కూడా వారు పట్టభద్రుడయ్యారు. ఆనాడు పివి నరసింహారావు వంటి పెద్దలతో వారికి సాంగత్యం ఉన్నది. తర్వాత రామానుజరావు గారు చదివిన చదువు న్యాయశాస్త్రంలో గనక కొనసాగి ఉంటే ఆయన ప్రధాన న్యాయమూర్తిగా కూడా అయి ఉండేవారు. అలా కాలేదు. అట్లాగే రాజకీయ రంగంలో కూడా ఆయనకు ప్రవేశం ఉంది. భారత జాతీయ కాంగ్రెస్ లో పనిచేస్తున్నారు. అట్లా రాజకీయ రంగంలో కొనసాగి ఉంటే ఆయన ఒక మంత్రిగానో ముఖ్యమంత్రిగానో గవర్నర్ గానో అయి ఉండేవారు. అట్లా అవేవి కాకుండా ఆయన కేవలం భాష సాహిత్యాల సంస్కరణ కోసం, సమత్వలమైన పరిస్థితిని కల్పించడం కోసం ఆయన తమ జీవితాన్ని అంతటిని వెచ్చించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి 1957 అకాడమీ ఏర్పడినప్పటి నుంచి ఆయన 1985 అకాడమీ రద్దయ్యేదాకా రామానుజరావు అంటే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అంటే రామానుజరావు అన్నట్టుగా కృషి చేశారు. అట్లాగే 1943 ఆంధ్ర సారస్పర్శత్వ ఆనాడు ఏర్పడింది. తెలంగాణ భాష సాంస్కృతిక వికాస కోసం అందులో 1944 రామానుజరావు కార్యవర్గ సభ్యుడిగా ప్రవేశించింది మొదలు ఆయన చివరి అంత్యకాలం అంటే 1993 వరకు 50 సంవత్సరాల పాటు విరామంగా దంతరాయక ఆయన నిస్వార్థమైన సేవలు అందించి ఆంధ్ర సారస్వత పరిషత్ నిలబెట్టారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆనాడు తెలుగు నేలంతటి నుంచి కవి పండితులందరూ ఈ పరిషత్తు సందర్శించి తెలంగాణ సాహిత్య ప్రతిభను వారు గుర్తించారు, పొగిడి ప్రశంసించారు, ప్రభావితులైనారు. రామానుజరావు గారి చేతుల మీదుగా వారి ప్రోత్సాహం కూడా తెలుగు నేలలో ఉండే ఇతర కవి పండితులకు లభించింది. అట్లా ఎన్నో సంస్థలు ఆయన నిలబెట్టారు. అటువంటి మహనీయుడు ఇవాళ మనము ఏదైతే సాహిత్య వికాసము, భాషా వికాసము మనకు కనిపిస్తున్నదో ఇదంతా రామానుజరావు గారి కృషి. అట్లాగే పాత్రికేయుడిగా శోభ పత్రిక నడిపారు. అట్లాగే గోల్కొండ పత్రికలో 3 దశాబ్దాలు సంపాదకీయాలు రామానుజరావు ఉద్యమంలాగా పట్టిస్తారు. ఆయన పూర్తిగా తీసుకుంటే ఇవాళ మనం తెలంగాణ భాష సాంస్కృతిక వికాసాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి.
0: ప్రముఖ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు, ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాత దేవులపల్లి రామానుజరావు గురించి తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి జయ చెన్నయ్య ఆకాశవాణి ఆదిలాబాద్ కోసం ఫోన్లో చెప్పిన కొన్ని మాటలవి.
2: వారి శుభవార్త, ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: అమటల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు మాట సొగసు ఈ శీర్షికన కర్పూరం గురించి మనకు వినిపిస్తారు సామల రాజవర్ధన్. కర్పూరం అనేది పూజా కార్యక్రమంలో వాడే ముఖ్యమైన పదార్థం. ఇది అన్ని రకాల నొప్పుల నివారణగా కూడా కర్పూరాన్ని వాడతారు. కర్పూరం కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది కాబట్టి పూజా కార్యక్రమాల్లో కర్పూర హారతిని ఇవ్వడం మన సాంప్రదాయం. కళ్ళకు కూడా మేలు చేస్తుంది. ఇంకా ఏమంటే కర్పూరాన్ని కాటుకలో కూడా ఉపయోగిస్తారు. ఇలా అనేక రకాల ఉపయోగాలున్న కర్పూరం గురించి ఇవాళ మాట సొగసు శీర్షికన మనకు అందిస్తున్నారు సామల రాజవర్ధన్. ఇప్పుడు అది విందామా.
1: ఈరోజు కర్పూరం అనే మూడక్షరాల మాట గురించి మాట్లాడుకుందాం. కర్పూరం ఒక సుగంధ ద్రవ్యం. దీప ధూప నైవేద్యాలలో కర్పూర హారతి కూడా పూజలో ఒక భాగం. కర్పూరానికి మండే గుణమున్నది కనుక అప్పటిదప్పుడే హారతినివ్వడానికి కూడా కర్పూరాన్ని వాడతారు. అంటే మాణిక్యాల్లో నూనెనో నెయ్యో పోసి వత్తులు వేయడం మొదలైన తతంగాలేవీ దీనికి అవసరం లేదు. అగ్నిశిఖ తగలగానే వెంటనే దీపంలాగా వెలగడం దీని ప్రధాన లక్షణం. కర్పూరం వెలిగించినారంటే పూజ సమర్థమైనట్లే అని భావం. కర్పూరాన్ని తెలుగులో కర్పూరం అంటారు. ప్లాస్టిక్ వంటి పదార్థంతో చేసిన బొమ్మలను కర్పూరపు బొమ్మలు అనేవాళ్లు. అవి చాలా కాలం నప్పేవి కావు, తొందరగా పగిలిపోయేవి. కర్పూరం ఒక రకమైన చెట్టు నుంచి స్రవించి గడ్డకడుతుందట. దాన్ని శుద్ధి చేసి దీపారాధన కోసం చిన్న చిన్న బిల్లలుగా తయారు చేసి చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలలో పోసి అమ్ముతారు. కర్పాసం అంటే పత్తి చెట్టు అని అర్థమున్నది కనుక కర్పాసం అంటే దూదితో ఏకులాగా తయారు చేసి మధ్య మధ్య కుంకుమ లేదా పసుపు అంటించిన వేళ్లతో మలిపి పొడుగ్గా తయారు చేసి దేవతల మెడల్లో వేసేదాన్ని కర్పాసం అంటారు. అంటే అది దూదితోనే తయారవుతుంది గనక కర్పాసం. దాన్ని వస్త్రం అని కూడా అంటారు. కర్పూరాన్ని కర్పూరమంటారనుకున్నాం. కావ్యాల్లో స్త్రీలను కర్పూరగంధి కర్పూరగంధి అని పిలవడం కనబడుతుంది. కర్పూరంతో తయారైన ఉండలు బట్టల పెట్టెల్లో బీరువాల్లో పెడతారు. తద్వారా ఒక రకమైన సువాసన రావడమేగాక పురుగు పట్టకుండా బట్టల్ని కాపాడతాయి. వాటిని ఆదిలాబాదులో డాంబర్ గోళీలు అంటారు. కర్పూరాన్ని ఘనసారం అని కూడా అంటారు. అంటే తెల్లగా ఉంటుందని ఘనసారం అన్నారు. సర్వశుక్ల సరస్వతి అని సరస్వతిని ఘనసారంతో పోల్చినాడు పోతనామాత్యుడు. శారద నీరదెందు ఘనసార మరాల మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫనీష కుంద మందార సుధా పయోధి సిత తామర సామర వాహిని శుభా కారతనొప్పు నిన్ను మదిగానగ నెప్పుడు గల్గు భారతి అన్నాడు. ఒకపరికొకపరి ఒయ్యారమై ముఖమున కళలెల్ల మొనసినట్లుండే అని అన్నమాచార్య కీర్తించినాడు. దాంట్లో జగదేక పతిమేన చల్లిన కర్పూరధూలి దిగికొని నలువంక చిందగాను ఎంఎస్ సుబ్బులక్ష్మి మధురంగా పాడిన ఈ అన్నమాచార్య కీర్తన ద్వారా కర్పూరపు పొడిని కూడా పూజాద్రవ్యంగా వాడతారని, అలంకరణ కోసం శరీరం మీద కర్పూరపు పొడిని చల్లుకునేవారని

ఏమేమి ఉంటే కవిత రాయడానికి కవిత్వం హృదయపు లోతుల నుండి పైకి ఎగసి వస్తుందో చెప్పిన అల్లసాని పెద్దన పద్యంలో రమణీ ప్రియదూతిక తెచ్చియిచ్చు కప్పురవిడెం కూడా అన్నాడు. ఆ పద్యం పూర్తి పాఠం ఇలా ఉంది. నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక ఇచ్చు కప్పురవిడెము ఆత్మకింపైన భోజనము ఊయల మంచము ఒప్పు దప్పరయు రసజ్ఞులు ఊహగలయంగల లేఖక పాఠకోత్తముల్ దొరికినగాక ఊరక కృతులు రచయింపుమటన్న శఖ్యమే అన్నాడు అల్లసాని పెద్దన. పాండురంగ మహాత్మ్యాన్ని మంత్రిగారికి అంకితమిచ్చే సన్నివేశంలో మంత్రిగారు తనకు తాంబూలమిస్తున్న ఘట్టాన్ని గురించి చెప్తూ తెనాలి రామకృష్ణుడు చెప్పిన ఈ పద్యంలోనూ కర్పూర ప్రసక్తి ఉన్నది. సరస్వతీదేవి పలుకులను కప్రంపు పలుకులు అన్నాడు. పలుకుందొయ్యలి మౌలికాంతికెనయవు భాగాలు అయ్యంతి చెక్కుల బోలున్ తెలనాకులు అయ్యువిధ పల్కుల వంటి కప్రంపు పల్కులతో కూడిన విడియం వసగె నాకున్ పద్మనాభార్చనా కలనా పావన హస్త కంకన జనత్కారంబు తోరంబుగన్ అన్నాడు తెనాలి రామకృష్ణుడు. అదే పాండురంగ మహాత్మ్యంలో నిగమశర్మ ఉపాఖ్యానం కూడా ఒకటి ఉంది. నిగమశర్మ ఏ విధంగా ఉంటాడు, నిగమశర్మ కప్పురపు విడెం ఏ విధంగా వేసుకుంటాడో ఒక పద్యం ఉంది. తలగడు గంగమర్ధనము దౌత పటావరణంబు సంస్కృతోజ్వల కలమాన్న భోజనము చందన చర్చ ప్రసూన దామకంబును కపురంపు వీడ్యమును భూషణ పంక్తులు గల్గి నిచ్చలున్ పులుగడు గంగబడ్డను ముత్యము పోలుచు వాలుచున్ పురిన్. నిగమశర్మ కప్పురపు విడెము వేసుకుని తిరిగేవాడట. త్యాగరాజస్వామివారి పవమానసుతుడు బట్టు పాదారవిందములకు అనే కృతిలో కూడా గర్భగుడిలో శ్రీరామ సీతాలక్ష్మణుల వారు హనుమంతుని విగ్రహాలపై కర్పూర హారతి వెలుగులు ఏ విధంగా ప్రసరిస్తాయో చక్కగా చెప్పినాడు ఈ కీర్తనలో. ఇక కర్పూరి ఠాకూర్ అనే ఒక ముఖ్యమంత్రి, బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన దేశభక్తుడు, తన కోసం తన కుటుంబం కోసం ఒక్క పైసా ఖర్చు చేయకుండా కేవలం ప్రజల కోసమే పనిచేసి చరిత్రలో నిలిచిపోయినాడు. బీహార్ ప్రజలతన్ని తమ ప్రియతమ ముఖ్యమంత్రిగా భావించేవారు. అతని పేరు కర్పూరి ఠాకూర్. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి.

0: మాట సొగసు. ఈ శీర్షికన కర్పూరం గురించి శ్యామల రాజవర్ధన్ అందించిన ప్రసంగం అది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

అంబడల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు ఈ నెల 28వ తేదీన ప్రపంచ సంస్కృత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అది రాఖీ పౌర్ణిమ, శ్రావణ పౌర్ణిమ సందర్భంగా ఆరోజు ప్రతి ఏడాది ప్రపంచ సంస్కృత దినోత్సవాన్ని జరుపుకుంటాం. భారతీయ భాష అయిన సంస్కృతంపై దాని పునరుద్ధరణ, పరిరక్షణను ప్రోత్సహించడానికి ఈ దినాన్ని, ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా సునవామ సంస్కృతం, సంస్కృతాన్ని విందాం.

0: योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरण श्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। आकाशवाणी श्रोतृभ्यः प्रणामः। శృణవామ సంస్కృతం, సంస్కృతాన్ని విందాం. మన దేశం సంస్కృత దేశం, మన భూమి సంస్కృత భూమి, మన సిద్ధాంతం సంస్కార సిద్ధాంతం. ప్రతి వ్యక్తి సాధన కోసం ఈ దేశంలో పుడతాడు. అనేక మంది ఋషులు సిద్ధపురుషులు ఈ దేశంలో పుట్టారు. అనంతమైన వాంగ్మయం ఈ దేశంలో ఏర్పడింది. అందుకోసమే మనం సంస్కృతాన్ని విందాం. అస్మాకం దేశ సంస్కృత దేశ, అస్మాకం భాష సంస్కృత భాష, అస్మాకం జీవనం సంస్కృత జీవనం, అస్మాకం కార్యం సంస్కారకారకం. ప్రపంచహితాయ, విశ్వహితాయ, లోకకల్యాణాయ అస్మాకం ఋషీణాం ఆలోచనాని వ్యాప్తాని. వయం సర్వేపి బహు పురాతన సంస్కార సంపన్నాః జనాః. అస్మాకం దేశః ప్రపంచస్య సర్వదాపి మార్గదర్శనం కరోతి. దేవాః అపి భారతభూమి విషయే ప్రేమ కురువంతి. రాక్షసాః అపి అస్మాకం దేశే ఆక్రమణం కర్తుం ప్రయత్నం కురువంతి అసంస్కార స్థాపనార్థం. కాని మన దేశం గొప్పతనమేమిటంటే, దేవతలు ఇష్టపడిన రాక్షసులు ఇష్టపడి ఆక్రమించాలనుకున్న ఈ దేశము యొక్క సంస్కృతి చెడకుండా రక్షించుకోవడం మన యొక్క పెద్ద సంస్కారం. అత వయం సర్వేపి సంస్కృతం శృణవామ, భాషాభేదం నివారయామ, జనభేదం నివారయామ, సర్వేషామపి ఐకమత్యం సాధయితుం శక్నుమ. సంస్కృత భాష ఏవ విశ్వజనానాం భాష. సర్వాః భాషాః సంస్కృతభాషాయాః ఉత్పన్నాః. సర్వాః సంస్కృతయః సంస్కృతభాషా మూల కారణతః జాతాః. అతః వయం సర్వేపి సంస్కృతభాషాద్వారా విశ్వకల్యాణ సంస్కృతిం స్థాపయితుం సంస్కృతస్య చింతనం కుర్మః. వయం సంస్కృతస్య కృతే కిమపి కిం న కరవామ, వయం సంస్కృతస్య కృతే కిమపి కిం న కరవామ, స్వయం సంఘటిత శక్త్యా సిద్ధిమత్ర రచయామ, స్వయం సంఘటిత శక్త్యా సిద్ధిమత్ర రచయామ. భూమిరియం భారతి జన్మదాయిని జనని, సంస్కృతిరపి సంస్కృతం చతస్రోహి మాతరః. కాబట్టి సంస్కృత హితం కోసం సంస్కృతాన్ని విందాం. సంస్కృతం ద్వారా ఐకమత్యాన్ని సాధిద్దాం. జయతు సంస్కృతం, జయతు భారతం. వదతు సంస్కృతం, జయతు భారతం.
1: శృణవామ సంస్కృతం, సంస్కృతాన్ని విందాం. దోర్భల ప్రభాకర శాస్త్రి అందించిన లఘు ప్రసంగ మాలిక నుంచి మొదటి భాగం విన్నారు. ఈ నెల 28వ తేదీన సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా పునఃప్రసారమైంది ఈ ప్రసంగం.

ఇది ఇయల్టీ అంబటల సంగతులు కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 8 గంటలు కావస్తోంది. హిందీలో 8 బావుకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి. మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపారాభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇప్పుడు విందాం మా ఊరి భాగవతం కథలు. సంపటి నుంచి ఒక్కనాటి భాగవతం కథ, రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
3: ఊర్లే రెండు మ్యాలాలైనాయి కదా, అటు కొంతమంది పోతుండ్రు, ఇటు కొంతమంది పోతుండ్రు. ఇక పున్నయ్య పంతులు మా ఊరి మనిషి అయిపోయా. మేము కూడా రోజు రిహార్సల్ చేస్తున్నాం. ఈ ఏషాల రాములు ఉన్నాడు కదా, ఈ ఏషాల రాములు రిహార్సల్కి అత్తలేడు. మేటేషకాడు కదా, ఏషాల అంటే వాళ్ళ ఇంటి పేరు కాదు, వాళ్ళ కులంలో ఇద్దరు రాములు ఉన్నారు. అయితే ఈ రాములు నాటకాలు ఆడతాడని ఈయన పేరు ఏషాల రాములు అని పెట్టారు. భాగవతుల బాలరాజు, తబుల కొండయ్య, నాటకాల నర్సయ్య, జోకర్ నాంపెల్లి, ఇట్లా నాటకం మీదనే కొందరు ఇంటి పేర్లు స్థిరపడిపోయినాయి. మేమందరం చుట్టూ కూసున్నాము. నడమల దూలానికి ఒక కందిలి కట్టారు. కందిలి కింద మా పంతులు కూసున్నాడు కుర్చీలు వేసుకొని. అంతా మస్క్ మస్క్ చీకటేనే. ఇంకా రిహార్సల్ మొదలు కాలే అప్పటికి. ఈ మా కొండయ్య మామ ఉన్నాడు కదా, తబల కొట్టేటోడు. ఇక తబల శృతి చూసుకుంటోండు, దారాలు బిగిస్తోండు గట్టిగా. ఎవరి పారట్లు వాళ్ళు ఒకసారి చూసుకుంటుండ్రు. మా పంతులు మొత్తం మా అందరిని చూసిండు. చూసిగా, అగో రాములు ఇయ్యాల గురు రాలేదు, మాల్యంలు ఉంటాడట్నా లేడట్నా అని అడిగాడు. మా కొండయ్య మామ అందుకొని ఇంకో మాల్యం పెట్టినరట పంతులు, పక్కిరోళ్ళ ఇంట్లో రిహార్సల్ అట, జంగం పంతులే నేర్పిస్తాడట, మాయాబజార్ నాటకం అట అన్నాడు. అంతదాకా ఈ సంగతి సగం మందికి తెలువనే తెలియదు. అందరం గుసగుసలాడుకున్నాం. వాళ్ళ మాల్యంలా ఎవలెవలు ఉన్నారు, ఏమేం చేస్తుండ్రు అన్నీ అడుగుతున్నాం. ఒకళ్ళిద్దరు వీడు ఇట్లా చేస్తాడని మేము ఎన్నడో అనుకున్నాం, మొన్నటి నుండే మసులుతోండు, పోనైపోయిండి ఆఖరికి అన్నారు. అచ్చా మనకు పోటీ పెట్టిండ్రు అన్నమాట. అట్లనే కాని పోటీ ఉంటేనే కదా ఎవలేందన్నది బయటపడుతుంది. ఇదివరదాకా ఊళ్ళే ఒక్కటే మేళం ఉండే, ఇప్పుడు రెండు మేళాలు అయినాయి అన్నమాట. వాళ్ళకంటే మంచిగా ఆడి చూపించాలి మరి అన్నాడు మా పంతులు. ఊళ్ళే ఇంకో మాల్యం బుట్టుడుకు అసలు కారణం మా కొండయ్య మామనే. మేము ఇప్పుడు నేర్చుకుంటున్న ధర్మకంకణం నాటకం ఉంది కదా, ఈ నాటకంలో రాజేశం దగ్గర తకరారు వచ్చింది. రాజేశం నాకు కావాలంటాడు ఏషాల రాములు, కాదు నాకే కావాలంటాడు మా మామ. ఎవరు పట్టు వాళ్ళది. నిజానికి రాజేశం మా మామకు కుదురుతుంది. రాములు బక్కగా పొడుగ్గా జొన్నకట్టెలెక్కుంటాడు, వానికి రాజేశం అస్సలే కుదరదు. ఈ సంగతి మా మాల్యంలో అందరికీ తెలుసు. ఒకళ్ళిద్దరు నీకు రాజేశం కుదరదిరా అని రాములకు చెప్పిర్రు కూడా. అయినా ఇంటేనా ఇన్లే. రాజు తర్వాత ఆటలో మేటేషన్ శంకర్ ఉంది. మా పంతులు ఇద్దరికీ సరిచెప్పి మామకు రాజేశం, రాములకు శంకరణేశం ఇచ్చాడు. ఏమనుకున్నాడో రాములు, ఇంకా కొందరిని జమ చేసుకొని కొత్త మాల్యం పెట్టాడు. జంగం పంతులు ఎప్పటినుంచో ఎదురుచూస్తుండు కదా, మమ్మల్ని రమ్మన్నాడు కూడా, మేమే ఓకపోతిమి. రాములు బయటకు రాగానే రాముల్ని పట్టుకున్నాడు. మిమ్మల్ని వాళ్ళకంటే మంచిగా చేత్త చూడు అని ఓ 10 మందిని జమ చేసుకున్నాడు. మేము రిహార్సల్ చేస్తుంటే ఎప్పటికప్పుడు వాళ్ళ రిహార్సల్ గురించి తెలుసుకుంటున్నాం. వాళ్ళకి తబ్లకాడు లేడని, తాళంగొట్టుడు అత్తలేదని, పక్కిరోళ్ళు అద్దంటుండ్రని రోజుకొక కొత్త విషయం తెలుస్తోంది. మాకేమో మస్తు సంబురంగా ఉంది. అమ్మ ఆయన ఇచ్చిపోవు కదా మంచుకోండు, ఆయన తెల్లగొడుదురు కదా మంచుకోండు అనుకుంటున్నాం. ఒకసారి కర్ణాల మక్కచేనులో దొంగలు పడ్డరు. 4 సంచుల మక్క కంకులు ఇరుసుకుపోయినారు. ఈ కేసు బెస్తరాజం మెడకు చుట్టుకుంది. రాజం వాళ్ళ మేళంలో మనిషే. ఈ దెబ్బతో మేళం మొత్తం ఇచ్చుకుపోతుంది అనుకున్నాం, కానీ అట్లా జరగనేలే. అటో ఇటో వాళ్ళు మాయాబజార్ నాటకం నేర్చిండ్రు, మేమేమో ధర్మకంకణం నేర్చినాం. ఇక చూడు ఇద్దరికి పోటీ. మేము ఎన్నడూ ఆడితే ఆనాటి మర్నాడే మాకు పోటీగా ఆడాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. నిజానికి మాయాబజార్ నాటకం ధర్మకంకణం యక్షగానం. వేషగాళ్ళు బాగుంటే యక్షగానం కంటే నాటకమే మంచుకుంటుంది. నాటకంలో పాటలు భలే రంజుగుంటాయి. పాటలు ఎత్తుతూ దించుతూ ఓ రూపక తాళం మీదుంటాయి. మనసును గరిగియాలంటే రూపక తాళం పాటలే కావాలి. అట్లా వాళ్ళకి మంచి పేరత్తదన్న భయం మొదలైంది మా మామకు. వాళ్ళ ఆట కంటే మా ఆటనే గొప్పగున్నదని జనం అనుకోవాలంటే ఏవన్నా జిమ్మిక్కులు చేయాలి. ఇక మా మామకు రంది

0: మొదలైంది. ఇటువంటి విషయాల్లో మా పంతులు మా దండోడు అనుకో, ఆయన మనసులో కూడా ఇదే సంగతి మెదిలినట్టుంది. ఏంటంటే వాళ్ళకంటే మనమే మంచిగేయాలని. మేము చెప్పకముందే ఏదేదో చెప్తుండు. జోకర్ పాత్రను పెట్టిండు కదా, మాట మాటకు జోకులే. ఇక చూడు జనం నవ్వుడు. ఆట రక్తి కట్టాలంటే ఒక్క జోకులు చాలవని మా మామ నమ్మకం. తన మీద కోపం కొద్దీ రాములు వేరే మాల్యం పెట్టిండు కదా, అందుకని ఆ మాల్యమే లేకుండా చేయాలని మా మామకు పట్టుదల. ఆ రాములు నొక్కని గుంజితే మాల్యం మొత్తం ఇసుకపోతుందని కూడా తెలుసు. వాళ్ళ మాల్యం లేకుండా చేయాలంటే మాయాబజార్కు జనంలో పేరు రాకుండా చేయాలి. జంగం పంతులు మాల్యం ఏం ఆట ఆడినరా, అది కొండని మాల్యం చూడు, ధర్మకంకణం ఆడినరంటే అది ఆట అని జనం మెచ్చుకోవాలని మా మామ కోరిక. అందుకని నడుమ నడుమ కొత్తగా రికార్డ్ డ్యాన్సులు పెట్టిండు, కొన్ని నోటి పాటలు కూడా పెట్టిండు. పాటలు పంతులు వాడాలి, కొండయ్య మామ తబల కొట్టాలి, మేకల పోషం డ్యాన్స్ చేయాలి. ఒకనాడు అటో ఇటో ఆట నేర్చినాక గడిలో స్టే చేసినాం. ధర్మకంకణం కథ ఏంటంటే సత్యధర్మరాజు ఉంటాడు కదా అందులో, ఆ సత్యధర్మరాజు భార్య పేరు సత్యవతి. ఆమె ఏందంటే అడిగింది లేదనుకుంటా ఇస్తానని కంకణం కట్టుకుంటారు వీళ్ళిద్దరు. వీళ్ళని పరీక్ష చేయడానికి శంకరుడు వస్తాడు. రాజునే తన సేవకు రమ్మంటాడు. రాజు అతడి వెంట పోతాడు. మరొకనాడు వచ్చి తన కోరికను తీర్చడానికి వేషకాంత కావాలని రాణిని అడుగుతాడు. రాణి ఒప్పుకుంటుంది. వికారమైన శంకరుని వేషం చూసి వేషలు ఎవ్వరూ ఒప్పుకోరు, మేము రామంటే మేము రామంటారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తనే వస్తానంటది రాణి. ప్రతివద కాబట్టి ఆమెను ముట్టబోతే మంటలు ఎత్తాయి. వాళ్ళ ధర్మబుద్ధికి మెచ్చి కైలాస ప్రాప్తిస్తాడు శంకరుడు. ఇక ఇది నాటకం కథ. ఇక స్టే చేసినాం కదా, ఇక నాటకం మొదలైంది. మొదటి నుంచి చివరి దాకా మంచిగా రక్తి కట్టింది. మేళాలు రెండైనాయి కాబట్టి ఎవరెట్లా ఆడతారో చూడాలని మాకంటే ఎక్కువ జనాలకే ఉంది. అప్పుడే ఊళ్ళో కూడా వాదులాట మొదలైంది. జంగం పంతులేం తక్కువగాడు కాదు అని కొందరు, ఆహా పున్నయ్య పంతుల సంగతి మీకు తెలియదు ఎట్లా ఆడిస్తాడో చూడు అని కొందరు ఒకరికొకరు షరతులు కట్టుకున్నారట. అందుకని జనం బాగానే వచ్చారు. మంచి కలెక్షన్ అయింది. జోకర్ మస్తు నవ్విపిత్తోండు. సత్యవతి కష్టాలు చూసి అయితే జనం ఇగేడ్సుడు కాదు. మస్క మస్క చీకటిలో పాట మీద పోషం డ్యాన్స్ చేస్తే జనం సీటీలు కొట్టుడే కాదు, నోట్లే ఆటాన బిల్ల పెట్టి వనసుమోరు కొట్టిండ్రు. మా కొండయ్య మామ మురుభం చెప్పరాదిగా, ఎవరిచ్చిండ్రో ఐడియా గాని అప్పటికప్పుడు గ్యాస్ నూనె లీటర్ తెప్పించిండు. ఈ దెబ్బతో మనం ఫుల్ సక్సెస్, వాళ్ళేం చేసినా మన మీదకి రారు, ఖుషిగా అన్నాడు నాతోని. అది ఇంతకుముందు అనుకోని ప్లాన్ కదా, ఎట్లుంటుందోనని అందరం ఎదురు చూస్తున్నాం. అక్కడికి మా పంతులు వద్దు, అతిలావు శాంతనం జుట్టు విక్కున్నట్టుంటుంది, ఇంత చాలు, ఇడికే నయ్యం, ఇడికే మంచిగా ఆడుతున్నాం, మనకు మంచి పేరు వస్తుంది, కొండయ్య అద్దయ్య అని అంటనే ఉన్నాడు. కొండయ్య మామ వింటేనా, మీకెందుకు పంతులు, సూడుని జరాగు నేను ఎట్లా చెప్తున్నావు, వాళ్ళ మేళంను యాద చేయకుండా చేస్తా అని అన్నాడు. ఇక మా కొండయ్య మామ అనుకున్న సీను రానే వచ్చింది. భటులు వచ్చి వేశ్యలు ఎవ్వరూ రావడం లేదని సత్యవతి అని చెప్పారు. చెప్పగానే సత్యవతి మెల్లెగా శంకరుని ముందడికి వచ్చి నన్ను గైకొమ్ము ముని పుంగవా అని పాటెత్తుకున్నది. ఆ పాటెత్తుకొని పాడి తానే శంకరుతోనికి వత్తానంటది. అయ్యో దుర్సానికి ఎంత కట్టమచ్చనని జనం కలకలా అంటోన్రు, శంకరుణ్ణి తిడుతోండ్రు. అప్పుడు శంకరుడు కొమ్మారమ్మి నను చేరు కొమ్మి కొమ్మారమ్మి అంటూ పాటవాడి ఆమె చేతును అందుకోబోతాడు. అప్పుడు చూడు మంటల్లెవ్వాలి. మామ జనానికి కనబడకుండా సైడు పరదా సాటుకు జాక్కున్నాడు. జాక్కొని నోటి నిండా గ్యాస్ నూనె పోసుకున్నాడు. అగ్గిపుల్ల గీకి పట్టుకున్నాడు. ఉఫ్మని నూనెను ఊదిండు. ఎప్పుడైతే శంకరుడు సత్యవతి చేతి పట్టుకోబోతుండో మధ్యలో భగ్గుమని మంటలేసింది. ఇక చూడు జనం, అబ్బా ఎట్లలేస్తుంది మంట, అబ్బా అని సంతోషంతో కీకలు పెట్టుడే పెట్టుడు. మరోసారి చెయ్యి అందుకోబోతే మళ్ళీ మంట. జనం విచిత్రపడుతుండ్రు. చూసేటోళ్లకు ఎట్లాగంటే నిజంగానే చెయ్యి పడితే భగ్గున మంటలు ఎత్తున్నాయా అన్నట్టుంది. కొండయ్య మామ ఇక చూడు ఎగిరి గంతెత్తుండు. మూడవసారి మళ్ళా ఊదిండు. ఇప్పుడేందంటే ఊదుడు జర గట్టిగా ఊదిండు. మంట కొద్దిగా యాస తిరిగి శంకరుని దోతిలోచి వచ్చింది. వాడు భయం భయంగా స్టేజి మీద ఎగురుతుండు. జనాలకేం తెలుసు, అది నాటకంలో భాగమే అని అందరు సప్పట్లు కొడుతుండు. మంచిగైంది ముండ కొడుకు, దేవతలెక్కున్న రాని చెయ్యి వాడతాడు అంటుకొని సావని అంటుండు జనం. ముందుగా గ్రహించిన సత్యవతి మాత్రం శంకరుణ్ణి దోతి గుంజేసి ఇసిరి కొట్టింది. కొట్టు కొట్టుడు అటుపక్కనో ఇటుపక్కనో ఇసిరి కొట్టినా బాగుండు. ఆగం లాగం పరద దిక్కి ఇసిరి కొట్టింది. అది సైడు పరదాకి దాకి బగ్గున మంటలేసింది. అప్పుడు క్యాలికచ్చిన కొండయమామ నీళ్ళురో నీళ్ళు అందుకుండ్రో కాలిపోతున్నాయిరో కాలిపోతున్నాయిరో అని కేకలేసిండు. మంటలు లేచినాక జనాలకు అసలు విషయం అర్థమైంది. ఇన్లేదో ఉన్నదని అక్కడ నీళ్ళెక్కడి మన్నెక్కడి, తాగుడుకు తెచ్చుకున్న బిందె నీళ్ళు ఎప్పుడో ఖాళీ అయిపోయినాయి. మనిషికో దిక్కు మేకప్ సామాన్లు పక్కకు వరేసి ఉరుకుడు మొదలుపెట్టారు. స్టేజ్ అందంగా ఉండాలని పూల పూల శ్రద్ధలు మంచి మంచి దోతులు అడుక్కచ్చి కట్నం. వాటిని గట్టిగా సుతిల్తాళ్లతో ఇడవరాకుండా కట్నం. ఎంత గుంజినా రాలేదు. ఆ శ్రద్ధలు ఇచ్చినోళ్ళు ముందరినే కూర్చున్నారు. అరే నా శ్రద్ధర్రో, ఎర్ర శ్రద్ధర్ నాదిరో, గుంజురుర్రో, కాల్తొందరో, గుంజురుర్రో అని ఓగ బొబ్బగా అటో ఇటో స్టేజిని గుంజేసినాం. మేన్ పరదా కాలిపోకుండా గాపాన్యం. అటు గుంజుడు ఇటు గుంజుడు అందరు జమగూడినరు. గంట గడిచిపోయింది. ఇంకా కొంత ఆట మిగిలే ఉంది. జనం అసంతృప్తిగా లేచారు. తెల్లారి మాత్రం వెంకటరెడ్డి పటేల్ ఇంట్లో పెద్ద పంచాయతీ. ఆ కథ యాడికచ్చిందంటే ఇడుపు గాయదాలకచ్చింది. అసలు సంగతి ఏంటంటే శంకరుడు కట్టుకున్నాడు చూడు పితాంబ్రం. ఆ పితాంబ్రము సత్యవ దొరసానిది. వేషం మీదకి కావాలని అడిగి తెచ్చుకున్నాడట గోళరాజ్యం. అది గాలిపోయింది కాబట్టి అసలు సంగతి బయటకచ్చింది. శంకరుని వేషం వేసిన రాజుగానికి నీకు సోపతేంది, వానికి నువ్వు సీరేందుకు ఇచ్చినవు అని పటేలు పెద్ద బొబ్బనట. ఎంత చెప్పినా వినడట. సోపతి లేకుంటే సీర ఎందుకు ఇత్తవు అంటుండట. ఈ ముచ్చట తెలివంగానే గొల్లరాజం పటేల్ ఇంటికి పోయి ఇద్దరు కాళ్ళు మొక్కిండట. పటేలా, మీ కాలుకు చెప్పాసొంటోని, 4 రోజులు కైకిలు కత్తనని బతిలాడి దొర్సాన్ దగ్గర తెచ్చుకున్నా అని ఏడిచిండట. అటో ఇటో పటేల్ కోపం తగ్గిపోయింది గాని పితాంబ్రం బాకి మాత్రం అట్లే మిగిలిపోయింది. పటేల్ దగ్గర పితాంబ్రం బాకి తీరడానికి రాజా 3 ఏండ్లు పట్టింది. ఆ 3 ఏండ్లు జీతం ఉండి తీర్పిండు. మొత్తం మీద మా జిమ్మిక్కులే మా నెత్తిమీదికొచ్చినాయి. వారేవా, ఏం ఆట ఆడినరా, ఆటకు అమ్మేయాళ్లకు శాంతిని అంటు పెట్టుకుని పిచ్చిముడ కొడుకులు అని ముఖం ముంగట్నే జనం దిట్టుడు పెట్టారు. ఇక మా కొండయ్య మామకు అప్పటికన్నా బుద్ధెత్తదేమో అని అనుకున్నాం. అత్తనా కథనా, ఏడత్తది, కుక్కతో ఒక గుండు కట్టినట్టు మళ్ళీ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుండు.
1: మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి ఒక్కనాటి భాగవతం కథ విన్నారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు, అంటే చదువుకు సంబంధించి సంబంధించిన ఛానళ్లు. ఇంకా

సింగడి సినిమా పాటల కార్యక్రమం. ప్రతిరోజు 8:45 నుంచి 10 దాకా మీకు నచ్చే మీరు మెచ్చే పాటల కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. సున్నా 8732 కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేసి కోరిన పాట వినొచ్చు 10 దాకా. లక్ష్మి చిత్రం నుంచి ఈ పాటతో ఇవాల్టి సింగడి కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం.

0: సింగడ సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. సినిమాల ఎన్నో అంశాలుంటాయి. కళ, నటన, కృషి, మనోవిజ్ఞానం ఇట్లా ఎన్నో అంశాలు కలిసి ఒక్క సినిమా అవుతుంది. కొంచెం నిజం, కొంచెం ఊహ, కొంచెం మాయాజాలం, ఇవన్నీ కలిపి సినిమా తెరపై ఆడే పాత్రలను ప్రేక్షకుల మనసులో నిలిచేలా చేస్తాయి. అలాంటి సినిమాల్లోంచి మీకు నచ్చిన పాటలు వినొచ్చు. మీ అభిమాన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై ప్రసారమవుతున్న సింగడి సినిమా పాటల కార్యక్రమంలో 10 కొట్టిందాకా. అయితే మీకు నచ్చిన పాట కోసం 08732 ఇది ఆదిలాబాద్ కోడ్. ఈ కోడ్ ను ముందుగా జత చేసి 2300081 లేదా 2950081 ఈ రెండు నంబర్లల్లా దేనికన్నా ఒకదానికి ఫోన్ చేయండి, ముచ్చట పెట్టుండ్రి, కోరిన పాటి నుండి 10 కొట్టిందాకా.
1: గడసరి అమ్మాయి నడుముక సన్నాయి.

0: సింగడి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఒక శ్రోత మొదటి కాలరు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో,
0: శుభోదయం. ఎవరు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు? హలో,
1: హలో,
0: వినిపిస్తుందా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరు?
1: శ్రీనివాస్.
0: శ్రీనివాస్ అంకోలి నుంచి. శ్రీనివాస్,
1: అవును,
0: డిస్టర్బెన్స్ వస్తుంది కొద్దిగా కదా ఫోను. అంకోలిలా ఏం చేస్తావు నువ్వు? సీను కైకిల్ మరి ఇవాళ పోలేదా? ఇంకా ఇక కైకిల్ అంటే చేన్ల పనులా కదా ఇప్పుడు. ఏం నడుస్తున్నాయి ఇప్పుడు చేన్ల పనులు? హలో, చాలా డిస్టర్బెన్స్ ఉన్నది, సరిగ్గా వినబడతలేదు. ఇప్పుడు వినబడుతుంది. శ్రీనివాస్ ఇంకా పోలేదా చేన్లకి? ఇప్పుడు మంచి వినబడుతుంది. ఎక్కడున్నావు? బయట ఉన్నావా ఇంతకు ముందు?
1: బయట ఉన్నా.
0: అయితే ఏం పనులు నడుస్తున్నాయి చేన్ల అంటున్నా?
1: ఇప్పుడు మందులు
0: మందులు కొడుతున్నారు కాబట్టి రసాయనాలు ఉంటాయి దాంట్లో కాబట్టి. ఏసుంటే జాగ్రత్త తీసుకుంటున్నావు మరి? అంటే ప్లాస్టిక్ బూట్లు దొరుకుతాయి కదా, వేసుకుంటారా?
1: బూట్లు ఏం వేసుకోవాలి మేడం?
0: కానీ అంటే చెట్లల్లో మందులు, పత్తి చెట్లల్లో ఇప్పుడు కొంచెం వానలు పడుతున్నాయి కదా, కొద్ది కొద్దిగా కొంచెం విష పురుగులు అటు ఇటు తిరుగుతుంటాయి కాబట్టి జాగ్రత్తగా పనులు చేసుకోండి చేన్లలో పోయేటోళ్ళు అందరు కూడా కదా. మరి ముక్కు మాస్క్ అన్న వేసుకుంటున్నారా లేదా? రసాయన మందులు కొడతారు కాబట్టి. అదే అదే తువ్వాలు అయినా కూడా ముక్కుకి కట్టుకొని మందు స్ప్రే చేయండి సరేనా? సరే, మరి ఇవాళ ఏ పాట వినిపిద్దాం శ్రోతలందరికి? నీకు పెద్ద సినిమా నుంచి చీకరి పాట కావాలి అంతేనా? సిను నీకోసం శ్రోతలందరి కోసం ఈ పాట వచ్చేస్తుంది, వినేద్దాం. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
1: ధన్యవాదాలు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ముఖాన మొటిమలా,
3: సై బాల్.
2: గజ్జా బొబ్బలా,
3: సై బాల్.
2: నడుగులో తామరా,
3: సై బాల్.
2: బురద పుల్లా,
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సై బాల్.
5: సింగడి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. సింగడి కార్యక్రమానికి 2300081 లేదా 2950081 ఈ నంబర్లకు ముందుగా 08732 కోడ్ను జతచేసి ఫోన్ చేయండి. కోరిన పాటి నుండి 10 గంటల లోపల

పుస్తకాలు విజ్ఞాన్నివ్వడమే కాదు, మనిషి ప్రవర్తనని మారుస్తాయని, మొత్తంగా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని అంటున్నారు నిపుణులు. మనం మనం కాస్త ఉన్నతంగా మలుచుకోవడానికి తోడ్పడతాయి. పుస్తకం మనం చూడని ఎన్నో కొత్త పాత్రల్ని పరిచయం చేస్తుంది. వాటి ఆలోచనల్ని, అనుభూతుల్ని, భావోద్వేగాల్ని పాఠకులు అనుభవించేలా చేస్తుంది. దాంతో మనుషుల మనస్తత్వాలను, కష్టసుఖాలను అర్థం చేసుకోవడం తేలికవుతుంది. కాల్పనిక సాహిత్యం చదివేవారిలో సహానుభూతి ఎక్కువగా ఉంటుందని, ఎదుటివారి దృష్టికోణాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారని టొరంటో యూనివర్సిటీ ఒక పరిశోధనలో తేల్పింది. జీవిత గతిని మార్చే శక్తి పుస్తకానికి ఉంది. చిన్నప్పుడు చదివిన పుస్తకాలే పెద్దయ్యాక ఆయా వృత్తుల వైపు ఆకర్షించడం సహజం. ఇష్ట ఇష్టాలని కూడా పుస్తకం ప్రభావితం చేస్తుంది. పఠనాసక్తి ఉన్నవారిలో ప్రతి విషయాన్ని విశ్లేషణాత్మకంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునే శక్తి పెరుగుతుంది. పుస్తకాలు ఎంతో సమాచారాన్ని, మరిన్ని ఆలోచనల్ని, సరికొత్త దృక్పథాల్ని అందజేస్తాయి. ఆ సమాచారాన్నంతా విశ్లేషించి మనకు కావలసింది గ్రహించే నేర్పు అలవడుతుంది పుస్తక పఠనంతో.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: అది లక్షల లాటరీ నాకా? వావ్,
3: చిక్కుకుంది. ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
4: ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
6: సింగడి కార్యక్రమాన్ని వింటున్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM పై 08732 కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేసి కోరిన పాటి నుండి

కర్ణాటక సంగీత విద్వాంసరాలు గాయని నిత్యశ్రీ మహాదేవన్ పుట్టినరోజు ఈరోజు. వివిధ దేశాల్లో సంగీత ప్రదర్శనలను ఇచ్చింది. 1973 ఆగస్టు 25న జన్మించిన నిత్యశ్రీ ఏఆర్ రహమాన్ స్వరపరిచిన తమిళ చిత్రం జీన్స్ చిత్రం పాటలతో ప్రాచుర్యం పొందింది. ఈమె మొదటి గురువు, తన తల్లి. ప్రముఖ సంగీత విద్వాంసరాలు డీకే పట్టమ్మాళ్ మనవరాలైన నిత్యశ్రీ 500కు పైగా ఆల్బమ్స్ ని విడుదల చేసింది. జీన్స్, నరసింహ, అలాగే జీన్స్ చిత్రంలోని పాటకు ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నది. కన్నడ, తెలుగు, మలయాళంతో పాటు దక్షిణ భారత భాషలోని చిత్రాల కోసం పాటలు పాడింది నిత్యశ్రీ. ఇప్పుడు నరసింహ చిత్రం కోసం ఈ పాట.

タケタドン、タタケタドン。

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆకాశవాణి స్టూడియోలో సమయం 9:29 దాటి 40 సెకండ్లు కావస్తుంది. మీకు 10 గంటల వరకు సమయం ఉంది ఫోన్ చేసి కోరిన పాట కోసం. 0873 కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేయండి.

0: సింగడి సినిమా పాటల కార్యక్రమానికి మనో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు మారవైన శ్రీనివాసరావు, లక్ష్మీదేవిపల్లి మండలం, ప్రశాంతి నగర్, భద్రాద్రి కొత్తగూడెం.
0: మొత్తం అడ్రస్ తో సహా చెప్పేసిండ్రు మీ పేరు అడిగితే. అయితే కొత్తగూడెంలో ఏం చేస్తారు మీరు?
1: సింగరేణి కాలేజ్ ఉందిగా మేడం ఇక్కడ, దాంట్లో జాబ్ చేసి రిటైర్డ్ అయ్యాను.
0: ప్రస్తుతం ఎన్ని రోజులైంది రిటైర్డ్ అయ్యి?
1: రిటైర్డ్ అయ్యి 4 ఇయర్స్ అయింది మేడం.
0: మరి ఎట్లా సమయాన్ని గడుపుతున్నారు అంటే, ఎవరైనా ఒక 30-35 సంవత్సరాలు సర్వీస్ లో ఉండి రిటైర్డ్ అవ్వగానే ఎలా సమయం గడపడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, అలాంటి సమయాన్ని మీరు ఎట్లా గడుపుతున్నారు?
1: మార్నింగ్ వాకింగ్ పోతా మేడం, ఇంట్లో పనులని నేనే చూసుకుంటా, అట్లాగే యోగా చేస్తా నేను. మనకి 8:35 నుంచి మనకు పాటలు వస్తుంటాయి హైదరాబాద్, కానీ 8:45 నుంచి హైదరాబాద్ ఆదిలాబాద్, 8:30 నుంచి కొత్తగూడెం, అనంతపూర్, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, విశాఖపట్నం,
0: విజయవాడ,
1: హైదరాబాద్. మీరు హైదరాబాద్ రిలే చేస్తుంటారు కార్యక్రమాలు, ఇవన్నీ కార్యక్రమాలు వింటుంటా మేడం. ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో పాల్గొంటా, వాట్సాప్ మెసేజ్ కూడా పెడుతుంటాం, ఉత్తరాలు కూడా రాస్తుంటా.
0: మంచి హాబీస్ ఉన్నాయి మీకైతే. ఉదయం లేచిన నుంచి అంటే వాకింగ్ తో మొదలు పెట్టుకుని సాయంత్రం వరకు బిజీగానే ఉంటారు ఈ కార్యక్రమాలతో.
1: అవును మేడం.
0: ఆరోగ్యం కూడా బాగుంటది ఇట్లా అంటే, సమయానికి అన్ని కూడా సమకూర్చుకుంటూ వెళ్తే టెన్షన్ లేకుండా
1: గడపాలి మేడం. రిటైర్మెంట్ అయింది కాబట్టి సంతోషంగా ఉండాలి. మన పెట్టుకుంటే ఏమొస్తుంది మేడం, ఆరోగ్యం నశించిపోవడం తప్ప ఇంకేం లేదు.
0: నిజంగానే మనోవ్యాధికి మందు లేదని అన్నారు కదా పెద్దలు.
1: అదే అంతోషంగా హ్యాపీగా ఉండాలి.
0: అవును. ఉద్యోగరీత్యా కొన్నేళ్లు చేస్తుంటాం కాబట్టి అదే రొటీన్ కలవాడి పడిపోతున్నాం, కానీ రిటైర్డ్ తర్వాత వేరే ఉంటది లైఫ్, దాన్ని ఎంజాయ్ చేయాలంటే మీలాగా ఒక వ్యాపకం పెట్టుకోవాలి అంతే.
1: అవునండి,
0: బాగా మాట్లాడారు శ్రీనివాసరావు గారు. ఏ పాట విందాం మనం ఇప్పుడు?
1: మనకు ఖైదీ మూవీలోంచి గోరింట పూసింది, గోరం కాకూసింది.

అన్నీ మాట్లాడిన తర్వాత ఫోన్లో కొంచెం ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. శ్రీనివాసరావు గారు, మీకోసం మన శ్రోతలందరి కోసం ఈ పాట

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్ లెస్ ఈ కేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: సింగడి కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో,
1: హలో మేడం,
0: మీకు వినబడుతుందా?
1: వినబడుతుంది మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: లాడసాయి నుంచి అడేళ్ళు
0: మాట్లాడుతున్నారు. అడేళ్ళు చివరి నిమిషంలో ఫోన్ చేసిండ్రు కాబట్టి సరేలేండి. ఏం

0: సార్ మీరు?
1: మాకు అగ్రికల్చర్ ఉందా మేడం.
0: ఎన్ని ఎకరాలు? ఎంత?
1: 16 ఎకరాలు
0: ఉంది. మొత్తం మీరే చూసుకుంటారా మరి? ఇంత పెద్ద భూమిలో ఏం పంటలు వేసిండ్రు ఇప్పుడు? మంచిగా ఉందా మరి పంట దశ? అంటే కొద్దిగా వర్షాలది కష్టం ఉండే కదా ఈ సంవత్సరం, వర్షాలు లేవు కాబట్టి పంటలు ఎట్లా ఉన్నాయి మీ దగ్గర? మంచిగా ఉన్నాయి. నిన్నటి నుంచి అయితే బాగానే పడుతున్నాయి కదా. ఇవి అవసరమే మనకు ఇప్పుడు కదా. అడేలు ఏ సినిమా పాట విందాం? ఓకే, మీరు కోరిన పాట వచ్చేస్తుంది. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. వినేద్దాం.

రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో గొర్రెలు మేకల్లో వచ్చే వైరస్ వ్యాధులు, నివారణ చర్యల గురించి

ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో యో దినేష్ పెట్టిన ముచ్చట ఇదైనాక ప్రతి మంగళ గురు శనివారాల్లో ప్రసారమయ్యే రైతు అంతరంగం శీర్షికన పత్తి సోయా పంటల సాగు గొర్రెల పెంపకం అనుభవాల గురించి నేరడుగుండ మండలం వడూర్ గ్రామానికి చెందిన రైతు డాంగర్ దేవ్ సింగ్తో కే లెనిన్ పెట్టిన ముచ్చట ఇనుడు మరకుండ్రే.

0: ఇది ఈఎల్టి సింగడి సినిమా పాటల కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
1: దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని 9వ జాతీయ భద్రత వ్యూహాల సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. భద్రత సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా సమాచారాన్ని విశ్లేషించి ఎస్ఓపీలు రూపొందించాలని భద్రత ఏజెన్సీలకు సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి కెనడా అమెరికాలలో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 27న న్యాయస్థానాలకు ప్రత్యేక సెలవు దినంగా హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ నిన్న ఉత్తర్వులను జారీ చేశారు. హైకోర్టు రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు, లేబర్ కోర్టులకు 26, 28న ఇప్పటికే సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్లకు నోటీసులు జారీ ప్రారంభమైంది. అర్హులైన ఎవరి ఓటు తొలగించకుండా నోటీసులు అందుకున్న వారిపై 27 నుంచి విచారణ చేపట్టాలని, 31 నాటికి ప్రింటింగ్ పూర్తి చేయాలని సీఈఓ కార్యాలయం అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆడిటింగ్ పరిధిలోకి రాని వ్యాపార వృత్తిపరమైన ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు 2026-27 మదింపు సంవత్సరానికి 31 లోపు ఐటీఆర్ రిటర్నులు సమర్పించాలని పన్ను విభాగం తెలిపింది. తమ ఆదాయ వనరులను బట్టి తగిన ఫారంను ఎంచుకుని సమయానికి ఫైల్ చేయాలని సూచించింది. అంతర్జాతీయ విపణిలో కొరతను నివారించేందుకు గోధుమలు, వాటి ఉత్పత్తుల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం తొలగించింది. రష్యా ఉక్రెయిన్ యుద్దం వల్ల సరఫరా దెబ్బతినగా దేశీయ ధరల నియంత్రణకు 2022 మేలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ గోధుమ పిండి, మైదాల ఎగుమతికి అనుమతినిచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరిస్తున్నారన్న కాంగ్రెస్ విమర్శలను బీజేపీ ఖండించింది. మోదీ పాలనలో 100 స్టార్టప్లతో అంతరిక్ష రంగం విస్తరించిందని, 399 విదేశీ ఉపగ్రహాల ప్రయోగంతో పాటు ఎన్ఎస్ఐఎల్ రాబడి గణనీయంగా పెరిగిందని ఆ పార్టీ ప్రతినిధి ప్రదీప్ భండారి స్పష్టం చేశారు. హాకీ ప్రపంచకప్లో భారత పురుషుల జట్టు 3-5 తేడాతో అర్జెంటీనా చేతిలో ఓడిపోయి సెమీఫైనల్ చేరకుండానే నిష్క్రమించింది. అర్జెంటీనా ఆటగాళ్లు టోస్ కాని డొమేనే 2 గోల్స్ చేయగా, భారత్ తరపున సుఖజిత్, హార్దిక్ సింగ్ గోల్స్ సాధించిన ఓటమి తప్పలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03 దాటి 48 సెకండ్లు ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. రైట్, మీరు విన్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ షో. ఈ రోజు ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో మనం ప్లే చేసుకుందాం 2000 నుంచి 2010, ఈ 10 ఇయర్స్, ఈ డికేడ్ లో, ఈ దశాబ్దంలో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుందాం. అండ్ 2000 నుంచి 2010 ఈ టైం బౌండ్ లో వచ్చిన పాటల్ని మీరు వినాలి అనుకుంటే హ్యాపీగా నాకు మెసేజ్ చేయొచ్చు. అంటే మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు 0402324082 నెంబర్ కి. ఫస్ట్ అయితే నేను ఒక అదిరిపోయే పాటతో స్టార్ట్ చేద్దాం. మనో గారు అండ్ చిత్ర గారు పాడిన పాట ఠాగూర్ సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవి జ్యోతిక కాంబినేషన్ లో వచ్చిన పాట, మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో. స్టే ట్యూన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM 10:39 ఎగ్జాక్ట్ గా. రైట్, ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. ఈ రోజు మనం ప్లే చేసుకుంటున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్ గా 2000 నుంచి 2010, ఈ 10 ఇయర్స్ ఈ డికేట్ లో వచ్చిన సూపర్ ట్రాక్స్ ని. ఠాగూర్ సినిమా నుంచి మనం ఆదిపై పాట విన్నాము అండ్ చాలా మెసేజ్ ఉన్నాయి మాకోసం. ఒక మంచి సాంగ్ ని, ఈ డికేట్ లో వచ్చిన సాంగ్స్ ని ఏవైనా ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు చాలా మంది. ఎం శ్యామ్, జగన్ మోహన్ నిజామాబాద్ జిల్లా నుంచి, రాజేష్, ఆరత్య, సాయి, సోను, అలాగే హైదరాబాద్ విబి, శుభోదయం, ఎవర్ గ్రీన్ హిట్స్ కి స్వాగతం. వెల్కమ్ అండి మీకు కూడా. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి రాజు గారు ఈ మెసేజ్ పంపించారు. రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, నిజామాబాద్ డిస్టిక్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఫిర్జాదిగూడ నుంచి శ్రీరామ, ఆర్టీసీ కాలనీ నుంచి శ్రీనివాస్, శ్రీఖర్, అభిరామ్, ప్రశాంతి, నిఖిల్ మనకి మెసేజ్ చేశారు. తప్పకుండా మీ అందరి కోసం మల్లికార్జున అండ్ కల్పన పాడిన పాట డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో స్టే చేయండి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851025102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:32 అట్ 11 seconds ఎగ్జాక్ట్ గా. రైట్, ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2010, ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. ఇంతకుముందు వర్షం సినిమా నుంచి చిత్ర గారు పాడిన పాట, DSP మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన పాటని మనం విన్నాము. చాలా రిక్వెస్ట్ చేస్తున్నాము, అతడు సినిమా నుండి నువ్వొస్తానంటే నేను వద్దంటా నా పాట తప్పకుండా వినిపించగలరు. మనవి ఆర్మోర్ నుండి రాధా కుమారస్వామి, సహర్ష, రియాన్స్. ఓకే అండి, అంటే ఇంతకుముందే ప్లే చేశాను నేను, బట్ వర్షం సినిమా నుంచి అనుకుంటా కదా. రైట్, చిన్న మిస్టేక్. అంటే ఎవర్ గ్రీన్ లో మాకు ఒక మంచి పాట వినిపించండి. మెహదీపట్నం నుంచి CH వెంకటస్వామి, అలివేలు మంగమ్మ, కార్తిక్ అండ్ దీపక్, సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్, లంగర్ హౌస్ నుంచి, అలాగే నిజామాబాద్ గుమాస్తా కాలనీ నుంచి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండి, బావండ్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ నాగమణి మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం సుఖీందర్ సింగ్ అండ్ అనురాధ శ్రీరామ్ పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

శంకర్ దాదా ఎంబీబీఎస్ నుంచి సుపై ట్రాక్ మీరు విన్నారు. మాణిక్య వినాయకం అండ్ సుమంగళి పాడిన పాట డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో 10:33 and 5 seconds ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ ప్లే చేసుకుంటున్నాం. ఈ రోజు మనం 2000 నుంచి 2010 ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన పాటలు మనం ప్లే చేసుకున్నాం. అండ్ మీరు ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వినాలనుకుంటున్న సాంగ్స్ ని నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు 0402324082 నెంబర్ కి. రైట్, ఆల్రెడీ మనకి కొన్ని మెసేజ్లు ఉన్నాయి, వాటిని ఒక్కసారి చూద్దాము. రాము కేపీ హెచ్పీ రోడ్ నెంబర్ 1 నుంచి, అలాగే వెంకట్ నందిపేట్ నుంచి, ఆర్పి రాజేష్, రోజా, ప్రేమ, మహేష్ వెజిటబుల్ మార్కెట్ గుడి మల్కాపూర్ నుంచి, అలాగే అజీజ్ బాయ్, మార్టిన్ బాయ్, షేక్ చాంద్, ఫరూక్, సయ్యద్ సాహిల్, ముబీన్ భాయ్, షేక్ సలీం, ముసా కరీం, నెహ్రూ పార్క్, నిజామాబాద్ నుంచి మనకు మెసేజ్ చేశారు. ఇంకా చాలా మెసేజ్లు ఉన్నాయి, చూద్దాం. దానికన్నా ముందు ఉదిత్ నారాయణ్ అండ్ చిత్రబడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ ప్లే చేసుకుందాం. స్టే ట్యూన్.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. అత్తారింటికి దారిది సాంగ్ విన్నాం మనము. ఒక్కడ సినిమా నుంచి హరిహరన్ గారు, శ్రేయా ఘోషల్ అండ్ పాడిన పాట, మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఇవాళ మనము 2000 నుంచి 2010 ఈ టైమ్ బౌండ్ లో వచ్చిన పాటల్ని, ఈ డికేడ్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ ని మనం ప్లే చేసుకుంటున్నాం. చాలా మంది మనకి మెసేజ్ చేస్తున్నారు, చాలా చాలా మంచి మంచి పాటల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ధర్మవరం పార్థసారథి నగర్ నుంచి శంకరపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత, హలో గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి కీర్తి, రాజ్కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మి, ప్రియ, ప్రతీక్ష, అలాగే సిహెచ్ విజయ్ కుమార్, చందనగర్ హైదరాబాద్ నుంచి గుడ్ మార్నింగ్ అండి అంటూ మనకు మెసేజ్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గచ్చిబోలి గడ్డ, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, క్రాంతిబాబు, లావణ్య, దుర్గయ్య, మహమ్మద్, జైనుద్దీన్, స్నేహబాను, జైనుద్దీన్, అబేద, ఆయేషా, ఉమ్మేడ నుంచి, రైట్, హరిప్రసాద్ నిజామాబాద్ కంఠేశ్వర్ నుంచి, అండ్ మీ అందరి కోసం ఎస్పీ చరణ్ అండ్ సుజాత పడ్న ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అది యుగళ గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM 10:30 55 ఎగ్జాక్ట్ గా ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. అండ్ ఇవాళ మనం 2000 నుంచి 2010 ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన పాటని మనం ప్లే చేసుకున్నాం. ఆల్మోస్ట్ మనం ఇవాళ ఎండ్ కు వచ్చేసాం మన షోకి. చాలా సాంగ్స్ మనం ప్లే చేసుకున్నాం ఈ టైం బౌండ్ లో. అండ్ దానికంటే ముందు లాస్ట్ ఇవాళ మనం ప్లే చేసుకునే సాంగ్ స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి చాలా మంది రిక్వెస్ట్ చేసిన సాంగ్, మీకోసం రెడీగా ఉంది. ఎస్పి బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన పాట, ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో. రైట్, మనం ఎండ్కి వచ్చాం కాబట్టి ఇదే టైం బౌండ్ లో మీకు ఏ పాట ఇష్టం అని చెప్పడానికి మా నెక్స్ట్ ఆర్జ స్టూడియోలో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్, ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారండి?
2: సూపర్. వెయిటింగ్, మైక్ ఎప్పుడు ఇస్తావు, నేను ఎప్పుడు టేక్ ఆఫ్ చేయాలి అని చెప్పి.
1: తప్పకుండా ఇస్తా, కాకపోతే ఇంకొంచెం వెయిట్ చేయండి. రైట్, అనుపమ వచ్చేసారు ఆల్రెడీ మన స్టూడియోలో. నెక్స్ట్ గుర్తుకొస్తున్నాయి అంటూ, గుర్తుకొస్తున్నాయిలో ఏమైనా హింట్ ఇస్తున్నారా మాకు?
2: ఇవాళ బయోపిక్ స్పెషల్ అండ్ ఇందులో ఒక చిన్న హింట్ అనేది దాగి ఉంది, నేను ఇంట్రోలో చెప్తాను. ఇప్పుడే చెప్పేస్తే మన వాళ్ళు ఆల్రెడీ చాలా ఇంటెలిజెంట్ కాబట్టి.
1: మామూలుగా ఇవాళ ఓకే బయోపిక్ అంటే ఓకే స్ట్రీమ్ ఏమైనా ఏ ఫీల్డ్ లో ఏమైనా చెప్పగలుగుతారా?
2: అదే హింట్ అది చెప్పేస్తే ఇంకా షో పసందుగా ఉండదు కదా. గెస్ట్ చేస్తూ ఉండండి. ఒక మంచి బయోపిక్, అందరికి ఇష్టమైన బయోపిక్.
1: ఓకే, అందరికి ఇష్టం. బేసిక్ గా బయోపిక్ అంటేనే మనం చాలా ఇన్స్పిరేషనల్ గా తీసుకున్నాం.
2: ఇది సూపర్ ఇన్స్పిరేషనల్ బయోపిక్.
1: యా, సూపర్ సూపర్. సో ఒక మంచి సూపర్ ఇన్స్పిరేషనల్ బయోపిక్ రాబోతుంది. కొంచెం సేపు మీరు వెయిట్ చేస్తే డెఫినెట్ గా. అండ్ దాంతో పాటు ఇంకా చాలా చాలా విషయాలు ఈరోజు గుర్తుకొస్తున్నాయి. తర్వాత షోలో మొత్తం కూడా తీసుకొచ్చింది, పవర్ ప్యాక్డ్ షో రెడీగా ఉంది మీకోసం. సో నేను 2000 నుంచి 2010 లో మేము ఇవాళ ఎవర్ గ్రీన్ ప్లే చేసుకుంటున్నాం. నాకు తెలిసి మీరు వింటూ ఉన్నట్టున్నారు.
2: వింటూ వచ్చాము, అన్ని మా ఫేవరెట్ పాటలు కూడా ప్లే చేసావు. నెక్స్ట్ నేను కంటిన్యూ చేస్తాను.
1: రైట్, సో విత్ దిస్ హ్యాపీ నోట్ నేను పులి స్టాప్ పెట్టేస్తున్నాను. అందరికి అడ్వాన్స్ గా సోదర సోదరి మనందరికి హ్యాపీ రక్షాబంధన్. అనుపమ గారు మీకు కూడా హ్యాపీ రక్షాబంధన్.
2: థ్యాంక్ యూ మురళి.
1: రైట్, సో వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. అండ్ విత్ దిస్ నోట్ నేను అఫీషియల్ ఇవాళకి సైన్ ఆఫ్ చెప్పేస్తున్నా. స్టే ట్యూన్.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు నిజామాబాద్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా యాంటీ డ్రగ్ అవగాహన సదస్సు, పసుపు బోర్డు కార్యాలయంలో రైతులతో సమావేశం, డిచ్పల్లిలో ఎంపీ అరవింద్ ఫౌండేషన్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ప్రత్యేక వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతోంది. వరంగల్లో జరగనున్న ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొననున్నారు. స్కిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనంపై కె కేశవరావు అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సభ్యులుగా కోదండరాం, శాంతాసిన్హా, నవీన్ మిత్తల్ శక్తి శాఖ కార్యదర్శులు ఉండనున్నారు. ఉన్నత స్థాయి కమిటీలో సభ్యులుగా సాంకేతిక విద్య కమిషనర్కు చోటు కల్పించింది. అందరితో చర్చించి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి కెనడా, అమెరికాలలో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతర్జాతీయ విపణిలో కొరతను నివారించేందుకు గోధుమలు, వాటి ఉత్పత్తుల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం తొలగించింది. రష్యా ఉక్రెయిన్ యుద్దం వల్ల సరఫరా దెబ్బతినగా దేశీయ ధరల నియంత్రణకు 2022 మేలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ గోధుమ పిండి, మైదాల ఎగుమతికి అనుమతినిచ్చింది. 15,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట బీజేపీ కార్యాలయంలో రామ్ చంద్రరావు చేపట్టిన దీక్ష 2వ రోజుకు చేరింది. ఈ సాయంత్రం ఆయన దీక్ష విరమించనున్నారు. క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల అర్హుల తుది జాబితా ఈ రోజు సాయంత్రం వెల్లడించనున్నారు. ఎంపిక కాని వారి నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిశీలిస్తున్నామని హౌసింగ్ బోర్డు తెలిపింది. 4-వీలర్ను క్యాబ్గా ఉపయోగిస్తే అర్హులుగానే గుర్తిస్తున్నామని హౌసింగ్ బోర్డు వీసీ వీపీ గౌతమ్ వెల్లడించారు. ఈరోజు 22A భూ బాధితులతో ఎమ్మెల్యే వివేకానంద ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాల్గొననున్నారు. కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 27న పోలింగ్ కేంద్రాల వారీగా గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 3 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. అద్గతి సంగతి.
4: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి. మంగళవారం మ్యాజిక్ బయోపిక్ ప్రత్యేకానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సినిమా కాదు, జీవితం. ఇది బయోపిక్ మాత్రమే కాదు, ఆద్యంతం ఉద్వేగభరిత ప్రయాణం, చెయ్యెత్తి నమస్కరించే ఉదంతం. ఈ మాటలు సరిపో. ఈ బయోపిక్ కథ మనది, మన కోసం మనం తీసుకున్న వీరోచిత గాథ. సరే, ఒక క్లూ ఇవ్వనా? ఇది ఆగస్ట్ నెల. మరి ఈ నెలలో వచ్చే పండుగకు నిజమైన అర్థం తెలిపే చిత్రమిది. కొన్ని మంచి పాటలు వింటూ ఈరోజు గుర్తుకొస్తున్నాయి బయోపిక్ ప్రత్యేకం అందించే విశేషాలు మీకోసం మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

చాలా మంది శ్రోతలు అల్లూరి సీతారామరాజు అని చెప్పి పంపిస్తున్నారు, గాంధీ సినిమా ఏమో అని మరికొంతమంది పంపించారు. మరి ఈరోజు స్వయంగా రచయితే హీరో పాత్ర వేసిన వీరగాథ. మన దేశం అపాయంలో ఉన్నప్పుడు సాటివారి కోసం

ప్రాణాలే త్యజించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ ఇది. 2022లో శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడవి శేష్ స్వయంగా రచించి నటించిన తెలుగు హిందీలలో విడుదలైన మేజర్ చిత్రం ఈరోజు బయోపిక్గా. ఈ బయోగ్రాఫికల్ యాక్షన్ డ్రామా కథనం, విశేషాలు, జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాల్సిన సమయమిది. ఎందుకంటారా, 80 వసంతాల స్వాతంత్ర్యం, మరుపురాని త్యాగాల భారతం, స్వాతంత్ర్యం వచ్చాక కూడా దాన్ని కాపాడుకోవాలని చేస్తున్న ప్రయత్నం అనుక్షణం ఉత్కంఠభరితం.

స్నేహం సినిమాలో పాటలు చెప్పుకున్నట్టుగా నీవుంటే వేరే కనులెందుకు అని, దేశముంటే నాకింకేది వద్దు అనుకున్నారు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఎవరు ఈ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్? ఏంటి ఈ మేజర్ చిత్రం చెప్పే కథ, ఇచ్చే సందేశం? పరిచయ వాక్యాల్లో చెప్పుకున్నట్టుగా ఇది సినిమా కాదు, మన జీవితం, మన కోసం, మన దేశ ముద్దుబీట. నవంబర్ 2008 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సాగిన ముంబై మహానగరంలో జరిగిన విధ్వంసకాండ. శత్రుదేశమైన పాకిస్తాన్ నుంచి 10 మంది ఉగ్రవాదులు ఈ కుట్రను రచించి మనవారి ప్రాణాలు, ఒకటి కాదు రెండు కాదు 175 మంది ప్రాణాలు తీసిన అమానవీయమైన మారణకాండలో కొందరినైనా రక్షించాలన్న ఆశతో దేశం కోసం నేను అంటూ తన ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వీరగాథ ఇది. చెప్తుంటేనే నాకు ఎంత గర్వంగా ఉందో వింటున్న మీ అందరికీ అంతకంటే గర్వంగా ఉందని నాకు తెలుసు.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బయోపిక్ స్పెషల్లో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న మేజర్ చిత్ర విశేషాలు. మరి బెంగళూరులో పుట్టిన మలయాళి అబ్బాయి సందీప్ ఇండియన్ నేవీలో తల్లిదండ్రులకు తెలియకుండా అప్లై చేశారు సందీప్. కానీ ఈ విషయం తెలుసుకున్నాక తల్లిదండ్రులతో బాగా తిట్లు కూడా తిన్నారనుకోండి. అనుకోని పరిస్థితులలో ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ,

ఇది దేశంలోనే అత్యంత కఠినమైన సైనికుల్ని తయారు చేసే అకాడమీ అని చెప్తారు. ఇందులో చేరతారు సందీపుని కృష్ణన్. ఇది కథలో ఒకవైపు. మరి మరొక వైపు మనకు తెలియని విషయం ఏంటి తెలుసా? హై స్కూల్ నుంచి ఈషా అనే అమ్మాయితో స్నేహం. తర్వాతి రోజుల్లో ఈ స్నేహం ప్రేమగా ఎప్పుడు రూపాంతరం చెందిందో, ఎలా మారిందో ఇద్దరికీ తెలీదు. మనకు తెలియని ప్రేమ కథను తెరపై చూపించారు మేజర్ చిత్రంలో.

భాగమయ్యారు. ట్రైనింగ్ ఆఫీసర్గా 51 స్పెషల్ యాక్షన్ గ్రూప్ ఎస్ఏజీ ఎన్ఎస్జీలో చేరారు. నిజానికి ట్రైనింగ్ ఆఫీసర్ ఏదైనా గొడవలు కానీ యుద్దాలు కానీ వస్తే పోరాటానికి వెళ్లారన్నమాట. ఇది బేషరతుగా ఒప్పుకోవాల్సిన నిబంధన. కానీ 2008 నవంబర్ 26 ఎప్పుడైతే ఈ మారిన కాండ తాజ్ హోటల్లో ఉన్న అతిథులనే లక్ష్యంగా దేశంలో కల్లోలం సృష్టించడానికి, పాకిస్తాన్ రచించిన వ్యూహాన్ని పడగొట్టడానికి, అప్పుడే పౌరులందరినీ ఆదుకోవడానికి ప్రతి సైనికుడు నేనున్నాను అంటూ రంగంలో దిగాడు. అలాగే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కూడా నిబంధనలు ఉల్లంఘించాడు. ఎవరికోసం? మన కోసం, మన సోదర సోదరిమణుల కోసం, వారందరి ప్రాణరక్షణ కోసం.

దేవుడికి మనిషికి తేడా ఏముంది అని కవి అయితే అందులో రాశారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారైతే పాడేశారు. కానీ నిజానికి ఒక వీర సైనికుడికి దేవుడికి తేడాయే లేదు కదా. మనం మాట్లాడుకుంటున్నాం బయోపిక్ స్పెషల్లో మేజర్ చిత్ర విశేషాలు. మరి మేజర్ చిత్రం విషయానికి వస్తే 7 సార్లు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి తల్లిదండ్రులను కలిశారు హీరో అడవిశేష్. తెరపైన ఒక బయోపిక్, అది ఒక వీర సైనికుడి త్యాగం చూపిస్తూనే అతని వ్యక్తిగత జీవితాన్ని మనసు దోచేట్టుగా ఎలా చూపించదలుచుకున్నారో పగడ్బందీగా రాసుకున్న స్క్రిప్టుతో వెళ్లి ఒప్పించారు. 3 సంవత్సరాలు ఆ పాత్రతో ప్రయాణించారు అడవిశేష్. షూటింగ్ మొదలైనా కూడా కోవిడ్ మహమ్మారి రావడంతో ఎన్నో కుదుపులు చిత్రీకరణ సమయంలో, ఎట్టకేలకు విడుదలయ్యింది. అందులో 2022లో బంగారు తండ్రి, దేశం గర్వించే సుపుత్రుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఆధారంగా తీసిన మేజర్ చిత్రం విడుదలైంది.

స్టూడియో క్లాక్ ల సమయం 11 గంటలు దాటి 33 నిమిషాలు. బయోపిక్ స్పెషల్ గా మనం మాట్లాడుకుంటున్నాం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత గాథపై రూపొందించిన మేజర్ చిత్రం గురించి. మరి ముంబైలోని తాజ్ హోటల్లో ఉన్న అతిథులను బందీలుగా చేసుకున్న పాకిస్తాన్ తీవ్రవాదులు, తీవ్రవాదానికే పరాకాష్ఠగా పారిన రక్తపు టీరులు, తెగిన కాళ్లు చేతులు, ఎగిరిపోయిన ప్రాణాలు. జీవితం క్షణభంగురం అన్న వేదాంతాన్ని తలుచుకునే సమయం కాదది.

మనల్ని మనం కాపాడుకుని దేశ సురక్షతను పటిష్టంగా చూసుకోవాల్సిన క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాము నవంబర్ 26, 2008 సంవత్సరంలో. దీనికి తోడు 5 అంతస్తుల్లో రకరకాల వ్యూహాలతో ఆ తీవ్రవాదులు బందీలుగా మారుస్తున్న సమిధల్లా రాలిపోతున్న ప్రజలు నరాలు తెగే ఉత్కంఠ. ఇలాంటి సమయంలో అత్యంత సంయమనంతో రంగంలోకి తెగింపుతో దూకాడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్.

ముంబై ఉగ్రదాడులు రంగంలోకి దూకిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నిజానికి మానసికంగా అల్లకల్లోలంగా ఉంటాడు. ఇండియన్ ఆర్మీ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రతి ఆదివారం ఒక సినిమా, నెలకోసారైనా భార్యతో హోటల్కి వెళ్లడం లాంటి సాధారణ విషయాలకు సమయం ఉండదు. ప్రతి సైనికుడి దేశ సేవ అసాధారణం, అమూల్యం. ఇటువంటిది ప్రేమించిన భార్య ఇషా కూడా అపార్థం చేసుకుంటుంది. మనకు పుట్టబోయే బిడ్డ మనకు దక్కలేదు, నాకు గర్భస్రావం అయింది, అయినా నీ దగ్గర సమయం లేదు, మన కోసం మన వివాహం కోసం నువ్వేం చేస్తున్నావు, విడిపోదాం అన్న వరకు ఆ బంధం తెగిపోయే స్థితికొచ్చింది అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడుతుంది. మానసికంగా చాలా అత్యంత లోగా ఉన్న సమయం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్కి ఆ రోజు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: బయోపిక్ స్పెషల్ గా మనం మాట్లాడుకుంటున్న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తీసిన మేజర్ చిత్రం గురించి. మరి ముంబై తాజ్ మహల్ హోటల్లో చిక్కుకున్న అతిథులను ఉగ్రదాడుల నుంచి రక్షించడానికి సర్వశక్తులను ఒడ్డాడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. బుల్లెట్ దాడితో గాయపడ్డా తను రక్షించాల్సిన చిన్నారి ప్రాణం మరొకరున్నారని తెలుసుకున్నాడు. ఒక విదేశీయుడి కూతురైన షెర్లీని కాపాడే యత్నం కాపాడతాడు కూడా, కాని అత్యంత సాహసోపేతమైన ఈ యుద్దంలో వీరమరణం పొందుతాడు. భరతమాత ముద్దు బిడ్డ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్కి సలాం, సెల్యూట్ ఏ మాటలు తక్కువే. తల్లిదండ్రులు టీవీలో ఈ వార్త లైవ్లో తెలుసుకుని కుప్పకూలి

0: చెప్పుతారు. ఇది నిజ జీవిత గాథ. నిజంగా జరిగిన సంఘటనలే తెరపైన ఎక్కించారు. దేశమంతా కార్చింది కన్నీరు. ఆహా, అది కన్నీరు కాదు, ప్రతి ఒక్కరి ఆత్మఘోష. మేజర్ సందీప్ ని చేరింది, దీవించింది ఆ వీర సైనికుడి ఆత్మను. దైవత్వం ఆపాదించింది భారతావని. కంటతడి పెట్టని ప్రాణి మాత్రం ఆ రోజు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరూ కన్నీరు కారుస్తూనే ఉన్నారు.
1: What does it mean to be a soldier? Soldier endu kavalanukuntara?

0: entendí.
1: What does it mean to be a soldier?
2: దీని సమాధానం ఆటల్లో బ్రతికే విధానాలు ఉంటాయి.

వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ని త్రివర్ణ పతాకంతో గౌరవంగా కప్పి గర్వంగా ఊరేగిస్తున్న వేళ ఆ తండ్రి కంట్లో కన్నీరు కార్చలేదు. నా కొడుకు చేసిన దేశసేవకు ఇది ఆనంద బాష్పాలోనన్నాడు. ఆ తల్లి కడుపుకోతకు జవాబులేదు. కాని ఎందరో భరతమాత పిల్లలను నేను కన్న కొడుకు కాపాడాడు అన్న తృప్తి మాత్రం కనిపించింది. ఏమివ్వగలం అసలు ఈ సైనికులకి, ఆ సైనికుల కుటుంబాలకి? మనందరి కోసం నిర్విరామంగా ప్రతిరోజు 365 రోజులు 24 గంటలు వారానికి 7 రోజులు మన కోసం కాపలా కాస్తున్నారు, మన కోసం వీరమరణం పొందుతున్నారు.

అశోక చక్ర భారతదేశ అత్యున్నత శౌర్య పురస్కారంతో ప్రభుత్వం సత్కరిస్తే మన బిడ్డ అని ప్రతి ఒక్కరం గర్వించాం. మన మనసుల్లో శాశ్వత స్థానం కల్పించి నేటికీ గర్వపడుతున్నాం. ఒక బయోపిక్ దేశాన్ని కుదిపేసిన సంఘటనను రోమాంచితంగా ప్రతి సీన్ తీయడం ఆషామాషీ వ్యవహారం కాదు. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్లో దాక్కుని టెర్రరిస్టులను మట్టుపెట్టే సీన్ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక షెర్లీని కాపాడే చివరి క్షణాల్లో నాకు సహాయం వద్దు, నేను చూసుకుంటాను అన్న హామీ ఆగకుండా కన్నులు వర్షించిన క్షణాలవి.

అశోక చక్ర మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత గాథను ఆధారంగా తీసిన మేజర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ప్రకాష్ రాజ్ రేవతిలు ఆన్ స్క్రీన్ తల్లిదండ్రులుగా, షెర్లీని కాపాడిన ప్రమోదారెడ్డిగా శోభిత ధూళిబాల కనిపించగా, సాయి మాంజ్రేకర్ ఈశాగా తమ పాత్రలకు సముచిత న్యాయం చేశారు. ఇక మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గా అడవి శేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజ జీవితంలో మేజర్ సందీప్ కాపాడిన చివరి హోస్టేజ్ ఏమన్నారో తెలుసా? తలుపు తీసుకుని మేజర్ లోపలికి రాగానే సాక్షాత్తు విష్ణుమూర్తిని చూసినట్టే అనిపించింది అట. ఓహ్, సైనిక, వీర సైనిక, నీకిదే మా వందనం. 80 సంవత్సరాల స్వాతంత్ర భారతావని నీలాంటి గొప్ప బిడ్డని కన్నందుకు సదా గర్విస్తుంది. సెల్యూట్, సెల్యూట్, సెల్యూట్ తప్ప ఇంకొక్క మాట మా నోటి నుంచి రావట్లేదు.

మేజర్ ఇచ్చే సందేశం ఏంటి, ఆ సినిమా ఇచ్చే సందేశం ఏంటి అనక మనం చూసుకుంటే, దేశం కోసం నేను నన్ను నేను కాపాడుకోవడం కాదు, నా వారిని కాపాడే ప్రయత్నంలో నా ప్రాణం పోయినా నేను లెక్క చేయనన్న వీర సైనికుడి మనసులో మాట. బయోపిక్ ప్రత్యేకంగా ఈరోజు ఆకాశవాణి వివిధ భారతిలో మేజర్ చిత్రం గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకున్నాం. ఎంత మాట్లాడుకున్నా ఆ సైనికుల త్యాగాలకు తక్కువే. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమా.

అడవి నుంచి సహాయం వస్తుందా అన్న నా ప్రశ్నకు వచ్చిందనే జవాబు చెప్తాను. ఏంటి ఆ సహాయం, ఎక్కడిది అడవి? గిరిజన ఆవాసాలైన బస్తర్, అహోజ్మాబాద్ ఇక్కడ రోడ్లు సరిగ్గా లేవు, కరెంట్ లేదు, మొబైల్ నెట్వర్క్ అంటే ఏంటో తెలియని సోదర సోదరిమణులుంటారు. వీళ్ళకి జ్వరం వస్తే మందులు వేసుకోవాలని కూడా తెలియని అమాయకులు పాపం. అలాంటి వారికి 37 సంవత్సరాలుగా నిర్విరామంగా వైద్య సహాయం అందిస్తున్న అపర ధన్వంతురాలు శ్రీ రామచంద్ర గోడ్బోలే, వారి సతీమణి డాక్టర్ సునీత గోడ్బోలే. వీరి గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు చైతన్య స్ఫూర్తిలో.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం డాక్టర్ శ్రీ రామచంద్ర గోడ్బోలే వారి సతీమణి డాక్టర్ సునీత గోడ్బోలే గురించి. ప్రతిరోజు వానైనా వరదైనా ఎండొచ్చినా కాలం ఏదైనా చిరునవ్వుతో 37 సంవత్సరాల నుంచి వీరిద్దరూ బస్తర్ అడవి ప్రాంతాల్లో వైద్యం అందిస్తున్నారు. కాలినడకన ప్రతిరోజు ఒక మెడికల్ బ్యాగ్ భుజాన వేసుకుని అడవిలో నడుచుకుంటూ బస్తర్ చేరతారు. గ్రామస్తులందరినీ పలకరిస్తారు. అప్పటికే అందరూ గుమిగూడి వాళ్ల వాళ్ల రుగ్మతలను చెప్పుకుంటారు. మేమొచ్చింది అందుకే కదా అన్న భరోసా ఇస్తారు ఈ దంపతులు తమ వైద్యంతో. ఫీజు అడగరు, ఏదీ కోరరు. మరి ఎలా ఇంత నిస్వార్థమైన సేవ! ఈ రోజుల్లోనా ఆశ్చర్యం కంటే వారు అందిస్తున్న సేవకు నమస్కరించాలనిపిస్తోంది కదా.

డాక్టర్ రామచంద్ర గారు, డాక్టర్ సునీత గారు ఏం వెతికారు అంటే ప్రజల్లో సేవ అందించాలి అన్న భావనని వారికి తమ సేవ అందించారు. పోషకాహార లోపాలు, జ్వరాలు, దగ్గులు, పరిశుభ్రత పాఠాలు, ఒకటేంటి వైద్యులుగా వారు చేయాల్సిన సహాయాలన్నీ అందించారు, అందిస్తున్నారు కూడా. ఆయుర్వేదంలో డాక్టర్ పట్టా పొందిన డాక్టర్ రామచంద్ర గోడ్బోలే తన భార్య సునీతతో సేవే మా జీవన పరమావధి అని బలంగా నమ్మారు. వేల మందికి వైద్యం అందించి వారికి నీటికి కూడా ఉపశమనం కలిగిస్తున్నారు. అసలు ఇంతకంటే స్ఫూర్తి ఇంకేదైనా ఉందా? రూపాయి తీసుకోవట్లేదు, అక్కడ ప్రజల నుంచి ఏమీ ఆశించట్లేదు, వారందరూ ఆరోగ్యంగా ఉంటే అదే చాలు అని చెప్పి నవ్వుతూ చెప్తున్నారు.

ఈ సేవకు అడ్వర్టైజ్మెంట్ లేదు, కానీ ఆ గిరిజనుల మనస్సుల్లో భగవత్ స్వరూపులే సాక్షాత్తు వీరిద్దరు. అటువంటి ఈ సేవాధనులను ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. రూపాయి ఆశించకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా వైద్య సేవ చేస్తున్న డాక్టర్ రామచంద్ర గోడ్బోలే, డాక్టర్ సునీత గోడ్బోలేల జీవన విధానం కంటే స్ఫూర్తి ఇంకేంటి ఉంటుంది చెప్పండి? ఇంతకంటే చైతన్యం మనలో ఎవరు కలిగించగలరు? ప్రతిదానికి ఏదో ఒకటి ఆశించే ఈ రోజుల్లో నిస్వార్థమైన ఈ సేవకు నమస్సులు అందిద్దాం. మనకున్న పరిధిలో మనం కూడా సాటివారికి సహాయం అందిద్దాం. నమస్తే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత్ చైనా సరిహద్దు సమస్యపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో కలిసి బీజింగ్లో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. సరిహద్దు సమస్యతో పాటు ఇతర ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నాయకులు చర్చిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అజిత్ దోవల్ చైనా ఉపాధ్యకులు హాంగ్ జెంగ్ను కూడా కలుసుకుంటారు. చైనాలో జరిగే 2 రోజుల పర్యటన నిమిత్తం జాతీయ భద్రతా సలహాదారు నిన్న బీజింగ్ చేరుకున్నారు. దోవల్ వాంగ్ చర్చలకు ముందు చైనాతో మంచి సంబంధాలు కొనసాగాలంటే సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతత అత్యవసరమని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. భారత్ చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించేందుకు 2003లో ఏర్పాటు చేసిన సరిహద్దు చర్చల యంత్రాంగంలో దోవల్ వాంగ్ ఇద్దరూ ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. టొరంటోలో జరిగే పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపైన్తో కలిసి ప్రారంభ ఆర్థిక సంభాషణల్లో పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలపై ఇరుదేశాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ చర్చా వేదిక ఉపయోగపడుతుంది. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధ్యకులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమాపేశంలో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. పార్లమెంటు సమాపేశాలకు పదే పదే అంతరాయాలు కలిగించిన ప్రతిపక్ష పార్టీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, నిరసన తెలిపే, ఓటు వేసే హక్కును రాజ్యాంగం కల్పించిందే తప్ప పార్లమెంటును అడ్డుకోవడానికి లేదా తమ రాజకీయ డిమాండ్లు నెరవేరనప్పుడు పార్లమెంటును స్తంభింపజేయడానికి ప్రతిపక్ష పార్టీలకు ఎటువంటి హక్కు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈరోజు ఒక ఆంగ్ల దినపత్రికకు రాసిన వ్యాసంలో ఆయన పార్లమెంట్ అనేది రాజకీయ పార్టీలకు చెందింది కాదని, దేశ ప్రజలదని స్పష్టం చేశారు. తమ నియామక దేశాల్లో అట్టడుగు స్థాయి భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని, ఆయా దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలని యువ డిప్లొమాట్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. 2025వ బ్యాచ్కు చెందిన భారత విదేశీ సేవల ఆఫీసర్ ట్రైనీలతో సంభాషిస్తూ మోదీ, సాంప్రదాయ దౌత్య సర్కిళ్లకు మించి తమ నెట్వర్క్లను విస్తరించుకోవాలని, ప్రజలతో భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని మోదీ కోరారు. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆట, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయ్యింది. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న విశ్వ

విద్యాలయ నిధుల సంఘం యూజీసీ అఖిల భారత సాంకేతిక విద్యామండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి మారుతున్న ప్రాధాన్యతలు వ్యూహాలపై చర్చించారు. విద్యా సంస్థల క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించి ఖేలో భారత్ గురించి చర్చించినట్టు జోషి సామాజిక మాధ్యమ పోస్టులో తెలియజేశారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2016 ఆగస్టు 25న ప్రారంభించిన యూపీఐ లావాదేవీల పరిమాణంలో దాదాపు 13,000 రెట్లు ముందుకెళ్లింది. వార్షిక లావాదేవీల పరిమాణం 2016-17లో కేవలం 1.78 కోట్ల లావాదేవీల నుండి 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా లావాదేవీలకు విస్తరించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో లావాదేవీల విలువ కూడా 7,000 కోట్ల నుండి దాదాపు 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ ప్రపంచ వేదికగా కూడా అవతరించిందని, ప్రస్తుతం ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, భూటాన్, శ్రీలంక, నేపాల్, సింగపూర్, మారిషస్, ఖతార్, కంబోడియా, గ్రీస్, మాల్దీవుల్లో అందుబాటులో ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపు వ్యవస్థగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ దీనిని గుర్తించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలు దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. యూపీఐని భారతదేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక పెద్ద మలుపుగా మోదీ అభివర్ణించారు. తమ యూపీఐ అనుభవాలను పంచుకోవాలని దేశ ప్రజలను కోరుతూ, యూపీఐ సాధించిన అపారమైన పరిమాణం, విస్తృతి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ అన్నారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వివిధ జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్ఓపీలను రూపొందించడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ వేదికలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించాలని ఆదేశించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రహార్ పథకం అమలు కోసం శిక్షణ ఇవ్వడం, పరారీలో ఉన్న నిందితులను వెనక్కు రప్పించి విచారణను వేగవంతం చేయాలని అన్నారు. ఈ సదస్సు మొదటి రోజున ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లకు ప్రతిస్పందన, మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా ఇంటెలిజెన్స్ సమ్మేళనం, విశ్లేషణ, కార్యాచరణ, మాదక ద్రవ్యాల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్, అక్రమ వలసదారుల గుర్తింపు, బహిష్కరణ, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి విధాన రూపకల్పన, పాకిస్తాన్ సాగిస్తున్న ఫ్రాక్సీ యుద్దం వంటి జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్ 3వ రోజున లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగులు చేసింది. భారత్ తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో విజయం సాధించి 2 మ్యాచ్ల సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. 2వ టెస్టును కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుండగా, సిరీస్ ను సమన్ చేయాలని శ్రీలంక లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
చైనా విదేశాంగ మంత్రి

0: వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు. ఇప్పుడు విందాం కొన్ని చిత్రగీతాలు. ముందుగా విరూపాక్ష. ఈ చిత్రంలో కార్తీక్ పాడిన కృష్ణకంద్ గీతం. సంగీతం అందించారు అజనీష్ లోక్నాథ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు

0: కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు విందాం దేవరా. ఈ చిత్రంలో శిల్పారావు పాడిన రామజోగ శాస్త్రి గీతం. సంగీతం అందించారు అనిరుద్ధ రవిచంద్రన్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటల దాటి 49 నిమిషాలు. ఫిలిం గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం పుష్ప 2. ఈ చిత్రంలో చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం. పాట పాడిన వారు మహాలింగం.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు విందాం మ్యాడ్ ఈ సినిమాలో కాసల్ల శ్యామ్ రచనకు స్వీయ సంగీతంలో భీమ్ సిసిరిలియో వరం కీర్తాతో కలిసి పడిన ఈ గీతం.

వినపాట ద రాజాసాబ్ ఈ చిత్రంలోది. స్వీయ సంగీతంలో ఎస్ఎస్ తమన్, విశాల్ మిశ్రా, శృతి రంజనితో కలిసి పాడిన కృష్ణకాంత్ గీతం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 10 నిమిషాలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. తెలంగాణను మాదక ద్రవ్యరహితంగా మార్చే నషా ముక్త సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం.

చేస్తామని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్ష 2వ రోజుకు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి ఎన్డీఎస్ఏ అఫిడవిట్, సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదికలు ఎదురుదెబ్బని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నషా ముక్త్ సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మంగళవారం నిజామాబాద్లోని భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మాదక ద్రవ్యాల బారిన పడకుండా విద్య, క్రీడలు, దేశ సేవ వైపు యువత పయనించాలని సూచించారు. ఈగల్ కార్యక్రమం ద్వారా డ్రగ్స్ నియంత్రణకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్బంగా ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి 100,000 సంతకాల ఫ్లెక్సీని ఆవిష్కరించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమవుతాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. నియోజకవర్గాల అభివృద్ది కార్యక్రమాలపై చర్చించిన ముఖ్యమంత్రి తమ ప్రాంతాల్లోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని శాసనసభ్యులను ఆదేశించారు. భూసేకరణ పూర్తి కాకపోతే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావని సీఎం హెచ్చరించారు. భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతుల కోసం ప్రభుత్వం అవసరమైన నిధులను విడుదల చేస్తానని హామీస్తూ ప్రజాప్రతినిధులు నియోజకవర్గం అభివృద్దిపై మరింత శ్రద్ద వహించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, విప్లు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సింగరేణిని కాపాడుకుంటూ లాభాల బాటలో నడిపించడమే తమ ప్రభుత్వ చేయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బొగ్గుకే పరిమితం కాకుండా లిథియం, బంగారం వంటి కీలక ఖనిజాల మైనింగ్పై దృష్టి పెడతామన్నారు. కొత్త బొగ్గు బ్లాకుల సాధన కృషి చేస్తున్న డిప్యూటీ సీఎంను సచివాలయంలో సింగరేణి యూనియన్ నాయకులు నిన్న సన్మానించారు. సంస్థ విస్తరణకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గ్రామ వార్డు సభల నిర్వహణ, ఓటర్ల జాబితా సవరణలపై తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి జిల్లాల ఎన్నికల అధికారులతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సభలో ఏఎస్డీడీ ఓటర్ల వివరాలు చదివినిపించాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. లోపాలున్న ఓటర్లకు నోటీసులు జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, వారానికి ఒకసారి రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో గ్రామీణాభివృద్ది శాఖపై మంత్రి సీతక్క సమీక్ష వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సమాపేశంలో కమిషనర్ దివ్య, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మితో పాటు జిల్లాల సీఈఓలు, డీఆర్డీఓలు హాజరయ్యారు. ఉపాధి హామీ పనులు, పంట కుంటల నిర్మాణం, మహిళా సంఘం భవనాల నిర్మాణం, నూతన చేయూత పింఛన్ల మంజూరు పురోగతిపై మంత్రి అధికారులతో విస్తృతంగా చర్చిస్తున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్టు పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. విగ్రహం ఏర్పాటు, మ్యూజియం, గార్డెనింగ్, సుందరీకరణ పనులను నాణ్యతతో వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును అభివృద్ది చేస్తున్నామని, ఆయన చేతుల మీదుగానే త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేలాగా దీన్ని తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. స్కిల్వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనంపై కె కేశవరావు అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సభ్యులుగా కోదండరాం, శాంతా సిన్హా, నవీన్ మిత్తల్, శక్తి శాఖ కార్యదర్శులు ఉండనున్నారు. ఉన్నత స్థాయి కమిటీలో సభ్యులుగా సాంకేతిక విద్యా కమిషనర్కు చోటు లభించింది. పాలిటెక్నిక్ విద్యార్థులు, ఉద్యోగుల ఆందోళనలపై నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. అందరితో చర్చించి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి తెలియజేసింది. ఈ నెల 27వ తేదీన జరిగే ఓటర్ గ్రామ వార్డు సభలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతలతో అత్యవసర జూమ్ సమీక్ష నిర్వహించారు. ప్రతి అర్హత కలిగిన ఓటును పరిశీలించాలని, కాంగ్రెస్ ఓట్ల తొలగింపు కుట్రలను తుప్పికొడుతూ ఒక ఓటు కూడా నష్టపోకుండా జాగ్రత్త పడాలని నాయకులకు సూచించారు. బీహార్, బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పరిణామాలను గుర్తు చేస్తూ బీఎల్ఏలు సమగ్ర డేటాతో పాల్గొనాలని, నాయకులు ఎలాంటి అలసత్వం వహించకూడదని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏఎస్ఎస్సీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ప్రముఖ నేతలు పాల్గొన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఎన్ రామచంద్రరావు చేపట్టిన 48 గంటల

0: హార దీక్ష రెండో రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని విమర్శించారు.
1: పిల్లల భవిష్యత్తు ఏమైతే ఆందోళనలో ఒప్పుతున్నారు కాబట్టి ఆ కుటుంబాలకు అండగా ఉండవలసిన అక్కడ మాత్రమే కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజానీకానికి ఏ అవసరం ఉన్నా తీర్చగలిగేటువంటి బాధ్యత అని చెప్పి దీక్షా శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం.
0: ఇందిరమ్మ ఇళ్లు టవర్స్ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని, ఆగస్టు 20 సాయంత్రం నాటికి పూర్తి వివరాలను ఆన్లైన్ లో వెల్లడిస్తామని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ చెప్పారు. 16 నియోజకవర్గాల నుంచి వచ్చిన 60,720 దరఖాస్తుల్లో ప్రాథమికంగా అనర్హులైన వారి అభ్యంతరాలను పరిశీలిస్తున్నారు. వ్యక్తిగత 4-వీలర్స్ ఉన్న వారిని తోసిపుచ్చామని, క్యాబ్ డ్రైవర్లను అర్హులుగా గుర్తిస్తున్నామని చెప్పారు. తుది జాబితాను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని, సందేహాల కోసం కాల్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి ఎన్డీఎస్ఏ అఫిడవిట్ సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదికలు ఎదురుదెబ్బని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సుందళ్లలో కాంక్రీట్ నాణ్యత బాగుందని, నీటిని ఎత్తుకోవచ్చని స్పష్టమైనప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో నీటిని ఏపీకి వదిలేసి తెలంగాణ రైతులకు నష్టం చేసిందన్నారు. రాష్టంలో నీటి నిల్వలు 35.6% పరిమితమవడం కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. బ్యాంకు కార్యకలాపాలపై ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. కలెక్టరేట్లో లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన గోడ పత్రికను చంద్రశేఖర్ ఆవిష్కరించారు. జిల్లాలోని 9 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా గ్రామాల్లో ఉచితంగా అవగాహన కల్పిస్తారని చెప్పారు. మత సామరస్యంతో పండుగలు జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి పిలుపునిచ్చారు. రేపు మిలాదు నబీ పండుగ నేపథ్యంలో సిరిసిల్ల డీఎస్పీ కార్యాలయంలో మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాలను వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదేశ్ సురభి అన్నారు. వనపర్తి మండలం సవాయిగూడ గ్రామంలోని అటవీ శాఖ ప్రకృతి వనంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటడం ద్వారా మానకొండూరు నియోజకవర్గంలో వన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. ఇల్లందు క్రాస్ రోడ్లోని సెంట్రల్ పార్క్లో జిల్లా అటవీ శాఖ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, మేయర్ మూడు గణేష్ విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన 7 నాన్ కాడర్ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ అధికారులకు కేంద్ర హోంశాఖ ఐపీఎస్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పులిగిళ్ల రవీందర్, బి శ్రీబాలదేవి, జే అరవింద్, బాబు రాజమహేంద్ర నాయక్, సాయిశ్రీ, పూజా కరుణాకర్లు ఈ పదోన్నతి పొందారు. రాష్ట ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు, వారి పనితీరును పరిశీలించిన అనంతరం కేంద్రం నిర్ణయం తీసుకుంది. హోదా లభించిన అధికారులకు త్వరలోనే కొత్త పోస్టింగులు కేటాయిస్తారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ చందాదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం సెప్టెంబర్ 2 ఎన్పీఎస్ అదాలత్ నిర్వహించనున్నట్లు తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ జనరల్ మేనేజర్ కార్యాలయం వెల్లడించింది. బాధితులు తమ ఫిర్యాదులను పూర్తి వివరాలతో ఈ నెల 26 సమర్పించవలసి ఉంటుంది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీపీ మండల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు జిల్లా కేంద్రంలో నివాళులర్పించారు. విశేషాలు మరొకసారి. నషాముక్త సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ శాసనసభ సమాపేశాలు సెప్టెంబర్ 2 ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల గురించి బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్ష 2 చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి ఎన్డీఎస్ఏ అఫిడవిట్ సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదికలు ఎదురుదెబ్బని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? మరొకసారి గుర్తు చేసేస్తాను, మా ఫోన్ నంబర్. మేము అడిగే సులభమైన ప్రశ్నలకు మీరు జవాబులు పంపించాల్సిన మా ఫోన్ నంబర్ 0402324085202, 0402324085202. ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం మన గేమ్ షో. తొలి ప్రశ్న చూడాలని ఉంది. ఈ చిత్రంలో సౌందర్యకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? చూడాలని ఉంది సినిమాకి సౌందర్యకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబు తెలిస్తే 0402324085202 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

ఒక్క ప్రశ్న 99 మంది జవాబులు పంపించేశారు. మరి ఇన్ని పేర్లు చదవడం కష్టం కాబట్టి అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు కాబట్టి ముందుకైతే అభినందనలు. ఇంతకీ నేనేం అడిగానంటే చూడాలనింది చిత్రంలో సౌందర్యకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? మరెవరో కాదు, సింగర్ సునీత గారు డబ్బింగ్ చెప్పారు. రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారు? నర్సంపేట నుంచి బాలకృష్ణ, నందిపేట నుంచి రాకేష్, ఫరీద్ నాగూల్ నుంచి రాజేష్, ఉమ్మడి నుంచి దివాకర్ జైనుద్దీన్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, వనస్త్రీపురం నుంచి బాలరాజు, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్ కుమార్, చంద్రశేఖర్ శర్మ, మురహరి యశోద, అలాగే చెంచల్గూడ నుంచి శిల్ప పద్మావతి, బెల్లంపల్లి నుంచి సంతోష్ కుమార్, కరీంనగర్ నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, వరంగల్ నుంచి గోని రవి, చింతల్ నుంచి శ్రవంతి, గజ్వేల్ నుంచి వెంకటేష్ సుగుణ, భూదన్ పోచంపల్లి నుంచి మార్కండేయ ఎలగందల అంబరీష, అంకుశపురం నుంచి దోర్నాల సుదర్శన్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ రైట్ ఆన్సర్స్ పంపించిన మిగిలిన వారందరికీ కూడా ధన్యవాదాలు.

షో టైం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్ లో టైం అయితే పరిగెత్తిస్తుంది. 1:30 మరి షో టైం లో పాల్గొనాలంటే ఏం చేయాలో తెలుసు కదా. మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు పంపించేయాలి 0402324082, ఇది మా వాట్సాప్ నంబర్. మరి నెక్స్ట్

క్వశ్చన్ రెండవ ప్రశ్నగా మీ ముందుకు వచ్చేస్తోంది. శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజున ఏంటి ప్రత్యేకత? శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజున ఏంటి ప్రత్యేకత? ఏంటో జవాబు తెలిస్తే 0402324028 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజున ఏంటి ప్రత్యేకత అడగగానే శ్రోతలందరూ 99 కాదు వాళ్ళ రికార్డ్ ని వాళ్ళే బ్రేక్ చేసుకున్నారు. 140 మంది సరైన జవాబులు పంపించారు. ఇంతకీ జవాబు మీ అందరికీ తెలుసు, శ్రీకృష్ణాష్టమి. పండగగా మనందరం జరుపుకుంటాము. మరి రైట్ ఆన్సర్స్ పంపించిన కొందరి పేర్లు, నిమ్మాని నుంచి పున్న వెంకటేశం, పొదుటూరు నుంచి దస్తగిరి, లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్, అలాగే కుషేగూడ నుంచి మౌనిక, బలక్పేట్ నుంచి జ్యోతి, జిబ్లక్పల్లి నుంచి చక్రపాణి, సూరారం నుంచి మూర్తిరాణి, మేడ్చల్ నుంచి నరసింహమూర్తి, సోమజిగూడ నుంచి అశోక్, అలాగే మలక్పేట్ నుంచి నరేష్, రోజా పెడన నుంచి కనకారావు, మేడిపల్లి నుంచి శ్రీకాంత్, మల్కజిగి నుంచి అరుణ, పద్మనాభం నిజామాబాద్ నుంచి గోదావరి, హైదరాబాద్ నుంచి విజయకుమార్, బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, గవిచర్ల నుంచి జ్యోతిలక్ష్మి. వీరు రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:41. షో టైం వింటున్నారు. మరి షో టైం లో నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం తరఫున ఇప్పటి వరకు క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడు ఎవరు? భారతదేశం తరఫున ఇప్పటి వరకు క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడు ఎవరు? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేసేయండి.

పాటలో గోలగోల అని వాళ్ళు పాడేశారు. మన శ్రోతలు కూడా అంతే గోలగా అంతే సందడిగా జవాబులు పంపించేస్తున్నారు. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో నేను ఇందాక అడిగాను భారతదేశం తరఫున ఇప్పటి వరకు క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడు ఎవరు అని. జవాబు మీ అందరికీ తెలుసు, యంగెస్ట్ మేల్ క్రికెటర్ ఫ్రం ఇండియా వైభవ్ సూర్యవంశీ, 15 సంవత్సరాల 99 రోజులు. ఈ వయసులో ఈ పిల్లవాడు క్రికెట్ ఆడడం మొదలు పెట్టాడు. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చెప్పేస్తాను. రాంపురం నుంచి కట్ల సతీష్, అడిక్మెట్ నుంచి సురేష్, బీహెచ్ఎల్ నుంచి జంపయ్య, వరంగల్ నుంచి పాష, ఉమ్మడి నుంచి జైనుదీన్, మోరిపొలం నుంచి శ్రీనివాసరావు, నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, జక్రన్పల్లి నుంచి రాజేందర్, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, గీతానగర్ నుంచి రాజేందర్, పూతంగల్ నుంచి సంతోష్, అండ్ గీతానగర్ నుంచి రమాదేవి కూడా, నందిపేట నుంచి వెంకటేష్, భూదాన్ పోచంపల్లి నుంచి మాధవి ఆంజనేయులు, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి, నిర్మల్ నుంచి సరే బాలాజీ, బే బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని, వీరందరూ సరైన జవాబులు పంపించారు. ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేకానేక ధన్యవాదాలు.

ఒరే వెంకటేష్, ఇలా ఏరద్దరు. అదే అలా కొట్టు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశిలిలో మళ్లీ కలుద్దాం.

శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం బొంపెల్లి భవానీ గారి గురించి. వీరు ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయిని. మరి మధ్యతరగతి కుటుంబంలో పుట్టడం శాపం కాదు, వరం అంటారు భవానీ. మంచి చెడు దగ్గర నుంచి చూసి తెలుసుకునే అవకాశంతో పాటు కష్టం విలువ కూడా నాకు చాలా తొందరగానే తెలిసింది అంటారు ఈవిడ. నా కష్టం వేరొకరు పడకూడదు, ముఖ్యంగా విద్యార్థులు బాగా చదవాలి చదవాలి చదవాలి అని అందరూ చెప్తారు. మరి వసతులు, మౌలిక అవసరాల గురించి ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా అని ప్రశ్నిస్తారు భవానీ. నేను చదువుతున్నప్పుడు ఒకటే భవనం, స్కూల్కి కాలేజ్కి రెండు అందులోనే నిర్వహించేవారు. అన్ని క్లాసుల వాళ్లకి ఒకేసారి తరగతులు పొద్దున పూట పాఠశాలకి, మరి పొద్దున స్కూల్ అయిపోగానే మధ్యాహ్నం వేళలా కాలేజ్ నడిపించేవారు. అది ఎంత ఇబ్బందికరంగా ఉండేదో, ఎంత గందరగోళంగా ఉండేదో నాకు మాత్రమే తెలుసు. ఈ పరిస్థితి మారాలి అంటారు భవానీ.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయుల లిస్ట్ లో బొంపెల్లి భవాని తెలంగాణ నుంచి ఎన్నికైన ఏకైక ఉపాధ్యాయుని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో ఆకాశవాణి వివిధ భారతి వేదికగా. 2018 నుంచి గాంధారి బాలికల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం. అక్కడికి వెళ్లే సమయానికి ఎంతమంది విద్యార్థులు ఉన్నారో తెలుసా? 40. అంటే ఈ సంఖ్య ఎలాగైనా పెంచాలి అని ఇల్లిల్లు తిరిగి ప్రభుత్వ బడిలో చేర్పించమని తల్లిదండ్రులకు నచ్చచెప్పారు భవాని. సర్కారు బడి అంటే చదువులు ఉండవు కదా అన్న సందేహాల్ని తన పనితీరుతో మార్చారు. ఇప్పుడు ఆ పాఠశాలలో 135 మంది విద్యార్థులున్నారు. ఎంత అద్భుతం కదా, తనకున్న పరిధిలో తనేం చేయగలదో చూసుకున్నారు. అండ్ విద్యార్థులే నేటి విద్యార్థులే రేపటి పౌరులు, వీరిని ఎలాగైనా చక్కగా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు భవానీ.

పాటలో చెప్పినట్టు కలలన్నీ నిజమై మన ముంగిట్లోకి వచ్చినట్టే అనిపించింది భవానీ గారికి. 40 మంది విద్యార్థుల నుంచి ప్రభుత్వ పాఠశాలలో 135 మంది వరకు ఆ సంఖ్యను పెంచారు. ఇంతేకాదు, విస్తృతంగా ప్రయత్నించి బడికి నిధులు తెచ్చి ఎన్నో మౌలిక సదుపాయాలు కూడా అమర్చారు భవానీ గారు. యోగా, కంప్యూటర్స్, శాస్త్రీయ సంగీతం, నృత్యం, ఆటలు, ఒకటేంటి కార్పొరేట్ బడులు కూడా ఇవ్వనంత సమయం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కి ఇచ్చి రూపొందించారు. పిల్లలు స్వేచ్ఛగా ఆడాలి పాడాలి, అది వారి బుద్ధి వికసనానికి తోడ్పడుతుందని చెప్తారు భవానీ. పాఠాలు పుస్తకం నుంచే చదవాలి అన్న సూత్రాన్ని తుడిచేసి ఇంట్రెస్టింగ్గా కథలతో చెప్పే భవానీ పిల్లలందరికీ ఇష్టమైన ఫేవరెట్ టీచర్.

ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్పిస్తూనే లెక్కల్లో చిట్కాలు అందిస్తున్నారు భవాని గారు. స్కూల్ సమయం అయిపోయాక కూడా పర్సనల్ టైం, వ్యక్తిగత సమయం అనేది లేకుండా స్కూల్ తర్వాత కూడా చదువులో వెనకబడ్డ విద్యార్థులకు ఆన్లైన్లో కూడా శిక్షణ అందిస్తున్న భవాని విద్యారంగంలో ఒక వెలుగురేఖ. తెలంగాణ రాష్ట్ర ఎన్సీఈఆర్టీ వారు ట్రయల్ బ్లేజర్స్ అనే పుస్తకంలో కొన్ని పేజీలు భవానితో రాయించారు. వేరొకరితో ఈమె ప్రయాణం గురించి మాట్లాడడము మనము ఎంతో స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. ఏంటి అంటే, ఒక స్కూల్ టీచర్, ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్కూల్ టీచర్ ఇంతగా అందరి నోళ్లలో ఎలా తెలుసుకోగలిగారు, విద్యార్థుల మనసును ఎలా దోచుకున్నారు అంటే ఆమెకున్న లక్ష్యం ఒకటే, ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు చేరాలి, ఇక్కడ కూడా క్యూ కట్టి మాకు అడ్మిషన్లు కావాలి అన్న రోజు త్వరలో రావాలి అన్నదే ఆమె కళ. మరి ఆమె కళ త్వరలోనే సాకారం అవుతుంది కూడా.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలిలో ఈరోజు మనం మాట్లాడుకున్నాం బొంపెల్లి భవాని గారి గురించి. వీరు ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. వీరు ఎంత సేవ అందించారో ఈ ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలుగా మనం చెప్పుకున్నాం కదా. అంతేకాదు, ఫిన్లాండ్లో విద్యా వ్యవస్థ అభివృద్దికి వారు అమలు చేస్తున్న విధానాలు తెలుసుకోవడానికి పాఠశాల విద్యాశాఖ వారు 28 మందిని ఎంపిక చేస్తే అందులో భవాని కూడా ఉన్నారు. ఆమె కల ఒక్కటే, ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతాం అన్న రోజు త్వరలోనే తీసుకురావాలని. ఇటీవల రాష్టస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకున్న భవానికి శుభాభినందనలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. తాజాగా కేంద్ర ప్రభుత్వ అవార్డుతో పాటు ఆమె కల కూడా నెరవేరాలి. సరికొత్త భారతావనిని మనం చూడాలని కోరుకుందాం.

ఎస్, ఆ పాట వినిపించగానే మీ అందరిలో వచ్చిస్తుంది ఉత్సాహం, అవునా? మరి శ్రోతలందరికీ ఒక ముఖ్య గమనిక, జనరంజని. జనరంజనిలో మీరు కోరిన పాటలు మాతో పంచుకోవాలనుకునే మాటలు. ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా లేఖల ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ పంపచ్చు. మరి లేఖలు మీరు పంపించవలసిన మా చిరునామా నోట్ చేసుకోండి: వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8, ఆకాశవాణి, సైఫాబాద్, హైదరాబాద్ 504. చిరునామా మరోసారి: వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8, ఆకాశవాణి, సైఫాబాద్, హైదరాబాద్ 504. మా ఇమెయిల్ అడ్రస్ hellovividbharatihyderabad@gmail.com. నోట్ చేసుకోండి: hellovividhbharatihyd@gmail.com. ఈమెయిల్ అడ్రస్ మరోసారి: hellovividbharatihyderabad@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణికి పంపించండి. మీ జనరంజని, మీ పాట, మీ మాట ప్రతినిత్యం ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై.

ఓ మనిషి, జ్ఞానబోధ మంచి మార్గం ఎనుమంటే నిన్ను బాధపడతావా అని ప్రఖ్యాత కవి పరమేశ్వరయ్య. ఈయన అంగడి తాంసి ఇదిల సౌర్గం నివాసంగా ఉండెను. వినవోయి జ్ఞానబోధ అనే పాటలో సగటు మనిషికి ఒక మంచి మార్గం బోధిస్తూ ఉన్నారు. నేను చెప్పే మార్గం వినండి, ఇంటే మీకే మంచిదవుతుంది. సమాజంలో సన్మార్గంలో ఉండాలి మీరు, చెడు నడకలు చెడు వ్యసనాలు ఉండవద్దని ఈ పాట సారాంశం. భక్తి నవీన్ యాదవ్ పాడుతున్నారు.

0: వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజీఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా. మీరుంటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో. భీంపూర్ మండలం గుబిడి గ్రామానికి చెందిన గేడెం ప్రవీణ్ బృందం పాడిన భజనలు. ఇప్పుడు మరో భజన విందాం.
4: సత్సంగతి ఎరగలేని అజ్ఞానం ఏల తలుగు, ఈ పాట బీల గంగదాస్ కవి రాశారు. ఈ పాటను కొడిమెత భీమరావు కరంజీ ఆయన పాడుతున్నారు. అంటే మంచి మనిషి సోపతి ఉంటే నడవడిక మారుతుంది, అజ్ఞానం తొలగుతుంది అని అర్థం. ఇది లేనప్పుడు మనం తీర్థయాత్రలు ఎన్ని తిరిగినా ప్రయోజనం ఏముంటుంది? మనసు మలినం లేకుండా ఉంటేనే మనిషి బాగుంటాడని ఈ పాటకు అర్థం.

పాండురంగాయని పిలిచితే పలకరించేవుగా అని పాండురంగని భక్తి పాటను కొండదాసు రాసినరు. ఈ పాటను గిడం ప్రవీణ్ పాడుతున్నారు. పాండురంగని భక్తుడు తన ఆవేదనను చెప్తూ తనకు తోడునీడగా ఉండాలని కోరుకుంటున్నారు ఈ పాటలో.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం. మనస్సు నిండా మీరు పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమం. పల్లెజనులు మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక చింతనతో వివిధ దేవులకు చెందిన భజనలు పాడుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు విందాం, జైనతకు చెందిన అల్లకొండ గంగన్న బృందం పాడిన నారాయణ స్వామి భజనలు.
5: శ్రీ లక్ష్మీనారాయణ స్వామి జైనత్ గ్రామంలో నీళ్లలో కానీ, గాలిలో కానీ, ఇతర వేరే ఎటువంటి పూలల్లో కానీ మరియు మనుషులల్లో కానీ అందులో ఇందులో అనుకోకుండా శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని ప్రతి ఒక్కరి మనసులో నిలుచుకుంటూ ఈ పాటను అంకితం చేయడమైనది.

శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి యొక్క ఆశ్వయుజ మాసం నుండి మరియు కార్తీక మాసం వరకు స్వామివారికి ఎటువంటి శుభలగ్నాలు మరియు స్వామివారి ఉత్సవాలు ఎలా ఉంటాయో ఈ పాట రూపంలో తెలియజేయున్నది.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో జైనతకు చెందిన అల్లకొండ గంగన్న బృందం పాడిన నారాయణ స్వామి భజనలు. ఇప్పుడు మరో భజన విందాం.
1: శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆలయము క్రీస్తు పూర్వంలో కట్టిన అందుకు స్వామివారి ఆలయం ఇంత కూడా చెక్కు చెదరలేదు. కావున ఈ ఆలయం గొప్ప విశేషంగా ప్రజలకు తెలియజేస్తున్నాము.

ఈ పడదాకా మీరు జయనతకు చెందిన అల్లకొండ గంగన్న బృందం పాడిన నారాయణ స్వామి భజనలు విన్నారు. ఇంతటితో ఇరటి పల్లె పదాలు కార్యక్రమం సమాప్తం. పల్లె పదాలు ప్రతి ఆది మంగళ గురువారాల్లో పొద్దుమట్టు 6:20 ప్రసారమవుతాయి.

రేపొద్దమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాలకు చెందిన రాథోడ్ బహదూర్ సింగ్ బృందం పాడిన సామాజిక భజనలు, ఇంకా ఉట్నూరుకు చెందిన జాదవ్ గణేష్ బృందం పాడిన సంత్ జ్ఞానేశ్వర్ భజనలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీళ్లకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం విందాం. ముందుగా ఒక సమాచారం. ఉట్నూరులోని కేపీ కాంప్లెక్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ వెంకటలక్ష్మి నరసింహారావు ఒక ప్రకటనలో తెలియజేసిండ్రు. హౌస్ వైరింగ్, ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, టూ వీలర్ మెకానిక్, సీసీటీవీ ఇన్స్టాలేషన్ కోర్సులకు 25 సెప్టెంబర్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత శిక్షణతో పాటు సర్టిఫికేట్లు అందజేస్తారు. విద్యా ఉద్యోగ సమాచారం వింటున్నారు. ఇప్పుడు మరొక సమాచారం. జాతీయ మెయిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ NMMSS పరీక్ష దరఖాస్తు గడువును 1 సెప్టెంబర్ పొడిగించినట్లు ఆదిలాబాద్ డీఈఓ మాధవి ఒక ప్రకటనలో తెలియజేసిండ్రు. ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గ్రహించి 8వ తరగతి చదివే విద్యార్థులతో ఆన్లైన్లో దరఖాస్తు చేయించాలని వారు కోరిండ్రు. దరఖాస్తుకు ఆదాయ ధృవీకరణ పత్రం జత చేయాలి.

విద్యా ఉద్యోగ సమాచారం పెట్టినారు. ఇప్పుడు మరొక సమాచారం, ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో మిగిలిన సీట్లు భర్తీ చేసేందుకు ఐసెట్ స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 27న కాలేజీలు, బ్రాంచీలు కేటగిరీ వారిగా సీట్ల వివరాలను https://tgiset.nic.in వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. కాలేజీలు 29న పత్రికల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. 31 నుంచి సెప్టెంబర్ 3 లోపు అడ్మిషన్లు పూర్తి చేయాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఒక ప్రకటనలో తెలియజేసిండ్రు. విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్ల తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: శివాని. సమయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓబీసీ క్రీమీ లేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తానని సుప్రీంకోర్టు అంగీకరించింది. వ్యవసాయ విద్యాబోధనలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కొలంబో టెస్ట్ 3వ రోజు ఆట వర్ష కారణంగా ఆగిపోయే సమయానికి శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. యూపీఐ సాధించిన పూర్వమైన స్థాయి, విశ్వసనీయత ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించి పెట్టాయి. ప్రస్తుతం ఈ వ్యవస్థ 12 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఇది ఇంటర్ ఆపరబుల్ రియల్ టైమ్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ను అందిస్తూ భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అత్యంత విజయవంతమైన స్తంభాల్లో ఒకటిగా అవతరించింది. యూపీఐ లావాదేవీల పరిమాణం దాదాపు 13,000 రెట్లు పెరిగింది. 2016-17లో కేవలం 1,78 లక్షల లావాదేవీలుగా ఉన్న వార్షిక లావాదేవీల పరిమాణం 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా లావాదేవీలకు పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అదే కాలంలో లావాదేవీల విలువ కూడా 7,000 కోట్ల రూపాయల నుంచి దాదాపు 314 లక్షల కోట్ల రూపాయలకు పైగా భారీగా పెరిగింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ దశాబ్దాల విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సోషల్ మీడియా పోస్టులో భారత్ డిజిటల్ చెల్లింపుల ప్రస్థానంలో యూపీఐని ఒక ప్రధానమైన మలుపని ప్రధానమంత్రి అభివర్ణించారు. దశాబ్ద కాలంలో తమ యూపీఐ అనుభవాలు పంచుకోవాలని దేశ ప్రజలను కోరుతూ యూపీఐ అపారమైన పరిధి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, ఆర్థిక చేరికను ముందుకు తీసుకువెళ్లడం, డిజిటల్ ఆర్థిక సేవల ప్రాప్యత విస్తరించడం ద్వారా యూపీఐ దేశవ్యాప్తంగా వ్యక్తులకు, సమాజాలకు సాధికారత కల్పించిందని, అదే సమయంలో విస్తృత ఆర్థిక భాగస్వామ్యాన్ని నడిపించిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. యూపీఐ భారత్ డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థకు వెన్నెముకగా, కీలకమైన చోదక శక్తిగా ఆవిర్భవించింది. కేవలం 1 దశాబ్దంలో యూపీఐ దేశంలో డిజిటల్ చెల్లింపుల స్థాయిని మార్చింది. లావాదేవీలను వేగవంతం చేసి, సరళతరం చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫ్రాన్స్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, భూటాన్, మారిషస్తో సహా 11 దేశాల్లో యూపీఐ అందుబాటులో ఉంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2 రియల్ టైం డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో ఒకటి భారతదేశంలోనే జరుగుతోంది. 2025 నాటికి ప్రపంచంలోని రియల్ టైం పేమెంట్ లావాదేవీల పరిమాణంలో యూపీఐ దాదాపు 49% నిలిచింది. చైనా సరిహద్దు సమస్య, ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలపై మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. 3,400 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న భారత చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించడానికి 2003లో ఏర్పాటు చేసిన సరిహద్దు చర్చల యంత్రాంగం కోసం అజిత్ దోవల్, వాంగీ ఇద్దరు నియమిత ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. చర్చలకు ముందు నిన్న 2 రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్ చేరుకున్న దోవల్ చైనా ఉపాధ్యక్షుడు హాంగ్ షాంగ్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న రాత్రి మాస్కోలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్తో విస్తృతంగా చర్చలు జరిపారు. తాము ద్వైపాక్షిక సహకారం, బహుపాక్షిక అంశాలపై చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. యుక్రెయిన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిపై కూడా ఇద్దరు విదేశాంగ మంత్రులు చర్చించినట్లు రష్యా ప్రభుత్వాధ్వర్యంలోని టాస్ వార్తా సంస్థ వెల్లడించింది. అంతకుముందు డాక్టర్ జయశంకర్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బూత్ లెవెల్ అధికారులు, బీఎల్ఓలు భారత ప్రజాస్వామ్యానికి పునాది అని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఉత్తరప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటిస్తున్న ఎన్నికల ప్రధాన కమిషనర్ ఈరోజు లక్నోలో సుమారు 500 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లతో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా, సులభంగా అందుబాటులో ఉండేలాగా పౌరులు కేంద్ర బృందంగా తీర్చిదిద్దడంపైన ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఓబీసీ క్రీమీ లేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించారు.

0: చేసేందుకు ఒక ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. 2025 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అభ్యర్థుల కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన మార్చి 11 నాటి తీర్పు ఏ విధంగా వర్తిస్తుందనే దానిపై కేంద్రం స్పష్టత కోరుతోంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిఫారసు చేసిన 950 మంది అభ్యర్థులకు సర్వీస్ కేటాయింపు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చే ఆదేశాలు కోరాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కోరింది. మార్చి 11 నాటి తీర్పునకు ముందు అమల్లో ఉన్న ఓబీసీ క్రీమీ లేయర్ ప్రమాణాల ఆధారంగానే ఈ కేటాయింపులు జరపాలని డీఓపీటీ కోరుతోంది. కేంద్రం తరఫున కోర్టులో హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జయమాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహనాలతో కూడిన ధర్మాసనం ఎదుట తన వాదనలను వినిపించింది. ఇప్పటికే పరిష్కారమైన ఒక విషయంలో అత్యవసర ఆదేశాలు కోరుతూ డీఓపీటీ ఒక విడి దరఖాస్తును దాఖలు చేసిందని చెప్పారు. ఈ వ్యవహారాన్ని జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలోని బెంచ్ ముందు లిస్టు చేయవలసి ఉంటుందని సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులు అభ్యసించే యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వవలసిన ప్రాముఖ్యతను వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత వ్యవసాయ పరిశోధన సమితికి చెందిన సంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్ల సదస్సును న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. వ్యవసాయ విద్య బోధన విషయంలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని మంత్రి అన్నారు. వ్యవసాయ విద్య గురించి ప్రస్తావిస్తూ అటువంటి విద్యను కేవలం తరగతి గదిలో కూర్చోబెట్టి నేర్పలేమని, అది పొలాల్లో రైతుల మధ్య ఉండాలని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
1: और आज की परिस्थितियों के हिसाब से एग्री एजुकेशन कैसी होनी चाहिए, आज की चुनौतियां हैं, क्लाइमेट चेंज की हो, ग्लोबल वार्मिंग की हो, बदलती हुई टेक्नोलॉजी हो, नए नए रोगों का प्रकोप हो, मिट्टी का खराब स्वास्थ्य हो, उन सब का समाधान भी ढूंढना है. कृषि शिक्षा प्राप्त करके जो विद्यार्थी निकलते हैं उनका कैसे भविष्य बेहतर हो और वो कृषि को कैसे बेहतर करें, किसानों को उससे कैसे फायदा हो, इस पर विस्तार से चर्चा हो रही है.
0: ప్రస్తుత సమకాలీన సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటికి పరిష్కారాలను వ్యవసాయ విద్యలో నేర్పించాలని, ప్రస్తుత కాలపు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నిత్యం అప్డేటెడ్గా ఉండేందుకు యూనివర్సిటీలు తమ బోధనా విధానంలో ఏఐ ఆధారిత సాధనాలు చేర్చుకోవాలని వ్యవసాయ మంత్రి సూచించారు. విద్యార్థుల నుంచి అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు వైస్ ఛాన్సలర్లు వారితో పరస్పరంగా వ్యక్తిగతంగా సంబంధాలు ఏర్పరచుకోవాలని వ్యవసాయ మంత్రి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణపై గ్రామ పంచాయతీ ప్రతినిధులు స్థానిక సంఘాలతో ప్రత్యేక సంభాషణకు వేదిక కల్పిస్తూ తాగునీటి పారిశుద్ధ్య శాఖ ఈరోజు మల్టీలింగ్వెల్ సుజల్ గ్రామ్ సంవాద్ 10వ సంచికను వర్చువల్ విధానంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కార్యదర్శి అశోక్ కెకే మీనా గ్రామీణ నీటి సరఫరాలో క్షేత్రస్థాయి అనుభవాలు, ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కారాల నుంచి నేర్చుకోవలసిన ప్రాముఖ్యతను ప్రత్యేకంగా చెప్పారు. క్రమబద్దమైన నీటి సరఫరా, నీటి నాణ్యత, సమాజంలో అవగాహన, ఫిర్యాదుల పరిష్కారం, నీటి వనరుల పరిరక్షణ మొదలైన వాటి దిశగా గ్రామ పంచాయతీలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన కొనియాడారు. తూర్పు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, ఉత్తరప్రదేశ్లో రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని సీనియర్ ఐఎండీ శాస్త్రవేత్త అఖిల శ్రీవాస్తవ ఆకాశవాణికి తెలియజేశారు. కొలంబో టెస్టులో ఈవేళ 3వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. వర్షం కారణంగా 3వ రోజు ఆటను ముందస్తుగా ముగించారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే శ్రీలంక ప్రస్తుతం 238 పరుగుల మేరకు వెనుకబడి ఉంది. విశేషాలు మరొకసారి. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓబీసీ క్రీమిలేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. వ్యవసాయ విద్యా బోధనలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కొలంబో టెస్ట్ 3వ రోజు ఆట వర్షం కారణంగా ముగిసిపోయే సమయానికి శ్రీలంక ఈరోజు తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. రైతు సోదరులకు ఇస్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త

0: ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతులు వివిధ పంటల సాగులో పాటించాల్సిన మెళుకువలు యాజమాన్య పద్ధతులను గురించి వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనలు సలహాలను ముచ్చట్ల రూపంలో అందించే కార్యక్రమం ఇది. అట్లనే మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధించిన రైతుల అనుభవాలను పంచుకునే రైతు అంతరంగంసుక ఇళ్లనే ప్రసారమవుతుంది. ఇయాలటి కిసాన్ వాణి కార్యక్రమ సమర్పణ కే లెనిన్. ఇయాలటి కిసాన్ వాణి కార్యక్రమంలో గొర్రెలు మేకల్లో వచ్చే వైరస్ వ్యాధులు నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ తో ముచ్చట, అదైనాక రైతు అంతరంగంలో పత్తి సోయా పంటల సాగు గొర్రెల పెంపకం అనుభవాలను గురించి నేరడిగొండ మండలం వడూరు గ్రామ రైతు డాంగర్ దేవ్ సింగ్ తో ముచ్చట ప్రసారమవుతుంది.

0: వాతావరణం. జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది. కొన్ని చోట్ల వర్షపాతం సుక నమోదయ్యింది. గడిచిన 24 గంటలలో ఎక్కువ ఉష్ణోగ్రత 29.8 డిగ్రీల సెల్సియస్ గా, తక్కువ ఉష్ణోగ్రత 23.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యింది. గాలిలో తేమ 69%. ఇక వచ్చే 24 గంటలల్లో ఆకాశం మేఘావృతమై ఉంటది. పలు చోట్ల వర్షం కూడా పడే అవకాశమున్నది. అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వాతావరణ సూచన ఇన్నారు. ఇప్పుడు మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ రైతు బజార్లో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా కిలో కింటికి 20 రూపాయలు, వంకాయ 20 రూపాయలు, బెండకాయలు 20 రూపాయలకు కిలో చొప్పున, అట్లాగే బబ్బెర 20 రూపాయలకు కిలో, అల్చంత 15 రూపాయలకు కిలో ధర పలుకుతోంది. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడొక ప్రకటన.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినుండ్రి గొర్రెలు మేకల్లో వచ్చే వైరస్ వ్యాధులు నివారణ, ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ తో ముచ్చట పెట్టింది యు దినేష్.
3: నమస్కారం అండి డాక్టర్ సురేష్ గారు.
4: నమస్కారములు.
3: ముందుగా చెప్పండి, ఈ గొర్రెలలో మేకలలో ఏ వైరస్ వ్యాధులు వస్తాయంటారు?
4: ముఖ్యంగా మనకు గొర్రెల్లో మేకల్లో సాధారణంగా వచ్చే వైరస్ వ్యాధులు చూసుకున్నట్లయితే రైతులు పిలిచేటువంటి పారుడు వ్యాధి, PPR వ్యాధి అంటుంటారు, నీలి నాలుక వ్యాధి, ఇది బ్లూ టంగ్ వ్యాధి అనేటువంటిది, అదేవిధంగా పాక్స్ మశూచి వ్యాధి అనేటువంటిది, ఈ మూడు ఎక్కువగా మనకు ఈ కాలంలో అంటే వర్షాకాలం నుండి చలికాలం వరకు కూడా ఈ వ్యాధులు అనేటువంటివి ఎక్కువగా వచ్చి వాటిలలో మరణాల శాతం అనేటువంటిది ఎక్కువగా ఉండి రైతులకు నష్టాన్ని కలగజేసేటువంటి ఈ వ్యాధులు అనేటువంటివి వైరస్ వ్యాధులు.
3: అయితే పారుడు వ్యాధి అంటే ఏమిటి, ఎప్పుడు వస్తుంది?

0: ముఖ్యంగా ఈ పారుడు వ్యాధి అంటే ఈ వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి రావడానికి కారణము పిపిఆర్ వైరస్ అనేటువంటిది. ఈ వైరస్ వ్యాధి అనేటువంటిది వీటిలో పారుడు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ విరేచనాలు ఎక్కువగా వస్తాయి. విరేచనాలు ఎక్కువగా ఉండి షీమిడి గారడము ఉండడం వల్ల దీన్ని ఏమంటారంటే పారుడు వ్యాధిగా మన రైతులు పిలుచుకుంటారు. ఇది వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది. అంటే మనకు జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి వచ్చినట్లయితే మరణాల శాతం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది.
1: ఈ పారుడు వ్యాధి లక్షణాల గురించి తెలియజేస్తారా?
0: ముఖ్యంగా పారుడు వ్యాధి లక్షణాలు చూసినట్లయితే మొదటగా వాటికి నోట్లో పుండ్లు కావడం అనేటువంటిది గమనిస్తుంటాం. నోటి నుంచి నూరుగా రావడము, అదేవిధంగా జ్వరం అనేటువంటిది విపరీతంగా ఉంటుంది. 104 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్ జ్వరం ఉంటుంది. తర్వాత ఈ కళ్ళ నుండి నీళ్లు గారడము, ముక్కు నుండి చీమిడి గారడము అనేటువంటిది గమనిస్తాం. అదేవిధంగా విరేచనాలు ఎక్కువగా ఉంటాయి. షీమిడి, విరేచనాలు ఈ రెండు కూడా ఉన్నట్లయితే పారుడు వ్యాధిగా మనం తెలుసుకోవచ్చు లక్షణాలని బట్టి. ఈ వ్యాధిలో ఎక్కువగా మరణాలు అనేటువంటివి సంభవిస్తాయి. ఎందుకంటే ఒక నోట్లోనే పుండ్లు కాకుండా మొత్తం పేగు లోపల కూడా పుండ్లు కావడం అనేటువంటిది జరుగుతుంది. మనం అల్సర్స్ అంటాం కదా, ఈ విధమైనటువంటి అల్సర్స్ అనేటువంటివి పేగు లోపల ఉండి ఏదైతే ఈ గొర్రెలు మేకలు తింటాయో గడ్డి తినడము ఏదైనా తినడం వల్ల అది అబ్జార్ప్షన్ అనేటువంటిది కాకుండా పోయి నీరసించిపోయి తీవరకు చనిపోవడం అనేటువంటివి జరుగుతుంది.
1: ఈ పారుడు వ్యాధిలో మరణాల శాతం ఎంత వరకు ఉంటుంది?
0: ముఖ్యంగా పారుడు వ్యాధి వచ్చిందంటే 100 to 50% మరణాలు ఉంటాయి. 100 to 50 మరణాలు సంభవిస్తాయి. పిల్లలలో ఎక్కువగా మరణాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ పారుడు వ్యాధి అనేటువంటిది మనము ఇంతకుముందు ఎప్పుడైనా వ్యాక్సిన్ టీకా ఇచ్చినట్లయితే వాటిలలో రాదు, కానీ పిల్లలలో ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే ఈ వ్యాధి అనేటువంటిది 3 to 6 మధ్యలో ఉన్నటువంటి పిల్లలలో ఎక్కువగా వచ్చి మరణాల రేటు అనేటువంటిది దాదాపుగా మనకు 80% to 90% మరణాల రేటు సంభవిస్తుంది.
1: ఈ గొర్రెలలో గాని మేకలలో గాని ఈ నీలి నాలుక వ్యాధి వస్తుంది అంటుంటారు, మరి అసలు నీలి నాలుక వ్యాధి అంటే ఏంటిది?
0: ముఖ్యంగా నీలి నాలుక వ్యాధి అంటే నాలుక నల్లబడడం అనేటువంటిది గమనిస్తాం. కాబట్టి దీన్ని రైతులు ఏమంటారంటే నీలి నాలుక వ్యాధి వచ్చింది అంటారు. నోట్లో పుండ్లు కావడము, అదేవిధంగా నాలుక నల్లబడిపోవడము, ఈ మరణాలు సంభవించడం అనేటువంటిది జరుగుతుంటది. నీలి నాలుక వ్యాధి అనేటువంటిది ఒక వైరస్ వలన వస్తుంది. ఈ వైరస్ అనేటువంటిది మనకు ఎక్కువగా వర్షాకాలంలోనే వస్తుంది. వర్షాకాలంలో వచ్చి చాలా అంటే ఒకదానికి వచ్చిందంటే మందలో మొత్తం అన్నిటికీ కూడా వ్యాప్తి చెందడం అనేటువంటిది మనం గమనిస్తుంటాం. కాబట్టి ఈ నీలి నాలుక వ్యాధి ఈ కాలంలో ఎక్కువగా వస్తుంది. అంటే ఈ దోమలు ఈగలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ కాలంలో ఎక్కువగా వస్తుంటది.
1: ఇంకా ఏ రకంగా ఈ నీలి నాలుక వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం?
0: ముఖ్యంగా ఈ నీలి నాలుక వ్యాధి మందలో ఒకదానికి వస్తే ఆ దోమలు దాన్ని కుట్టి వేరే గొర్రెల్ని మేకల్ని కుట్టడం వల్ల, జొర్రీగలు అనేటువంటివి ఉండడం ఎక్కువ ఉండడం వల్ల వ్యాప్తి చెందుతుంది. నీరు ద్వారా అదేవిధంగా మేత ద్వారా కూడా ఈ వైరస్ అనేటువంటిది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి వర్షాకాలంలో దోమలు ఈగలు ఎక్కువగా ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ కాలంలోనే ఈ నీలి నాలుక వ్యాధిని మనము గమనిస్తుంటాం.
1: ఈ నీలి నాలుక వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?
0: ముఖ్యంగా నాలుక నల్లబడిపోవడము, జ్వరం అనేటువంటిది ఉంటుంది. 104 to 106 డిగ్రీల జ్వరం ఉంటుంది. అదేవిధంగా నోట్లో పుండ్లు కావడం అనేటువంటిది గమనిస్తాం. కాళ్ళు కుంటుపట్టడం జరుగుతుంటుంది. దీంట్లో కాళ్ళు కుంటుపట్టి ఒక రింగ్ టైపు బ్యాండ్ అనేటువంటిది కూడా కాళ్ళ పైన ఉంటుంది. డెక్కల పైన ఒక రింగ్ లాంటిది మనకు ఏర్పడుతుంటది. తర్వాత ఈ గొర్రెలు మేకలు చనిపోవడం అనేటువంటిది కూడా గమనిస్తుంటాం. మనకు దాదాపు 30% to 40% మరణాల రేట్ అనేటువంటిది గమనిస్తుంటాం. దీంట్లో మనకు ఈ వ్యాధి అనేటువంటిది ఒకదానికి వస్తే అన్నిటికీ వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మనం లక్షణాలని బట్టి నీలి నాలుక వ్యాధిగా మనం నిర్ధారించుకోవచ్చు.
1: ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు ఏం చేయాలి?
0: ముఖ్యంగా నీలి నాలుక వ్యాధి కానీ ఈ వైరస్ వ్యాధులు అనేటువంటివి, వైరస్ అనేటువంటిది ఒకసారి వచ్చిందంటే చికిత్స అనేటువంటిది ఉండదు. దానికి మనము పైపాటుగా ఏమైనా రోగ నిరోధక శక్తిని పెంచే మార్గాలు తప్ప చికిత్స అనేటువంటిది ఉండదు. కాబట్టి రైతులు గమనించాల్సింది ఏంటంటే వాటికి తగిన టీకాలు అనేటువంటివి వేయించుకోవాలి. టీకాలలో ముఖ్యంగా పారుడు వ్యాధి నివారణ టీకా వేయించుకోవాలి, నీలి నాలుక వ్యాధి నివారణ టీకా, మశూచి వ్యాధి నివారణ టీకా, అదేవిధంగా మనకు ఇంకా బ్యాక్టీరియా వ్యాధులకు కూడా కొన్ని టీకాలు ఉంటాయి. ఈ వైరస్ వ్యాధులు

0: మందులు అనేటువంటివి చాలా ముఖ్యం. ఎందుకంటే బ్యాక్టీరియా వ్యాధులు వచ్చినప్పుడు చికిత్స చేస్తే తగ్గుతాయి, కానీ వైరస్ వ్యాధులు వచ్చినప్పుడు మాత్రము చికిత్స చేసినా గానీ అవి దానికి ట్రీట్మెంట్ అనేటువంటిది, చికిత్స అనేటువంటిది ఉండదు. కాబట్టి మరణాల శాతం కంటిన్యూ అవుతూనే ఉంటది,
1: 100%
0: ఉంటది. కాబట్టి ఆర్థికంగా చాలా నష్టపోవడం జరుగుతుంది.
1: ఈ గొర్రెలలో మేకలలో వచ్చేటటువంటి వ్యాధులలో మశూచి వ్యాధి ఒకటి. మరి ఈ మశూచి వ్యాధి అంటే ఏమిటి, మరి ఎలా వస్తుంది ఇది?
0: ముఖ్యంగా మశూచి వ్యాధి అనేటువంటిది మనకు పిల్లలలో ఏదైతే అమ్మవారు అంటుంటారు దీన్ని, ఈ గొర్రెల్లో మేకల్లో కూడా చర్మం పైన దద్దులు రావడము గమనిస్తుంటాం, జ్వరం రావడం అనేటువంటిది. తర్వాత గొర్రెలు మేకలు బరువు బాగా తగ్గిపోతాయి, బరువు తగ్గిపోయి చివరకు చనిపోవడం కూడా జరుగుతాయి. దీంట్లో రెండు విధాలుగా వస్తుంటది, చర్మం పైన వచ్చే అమ్మవారు ఒకటి ఉంటది, లోపల ఏదైతే ఈ ఊపిరితిత్తులు గుండె తర్వాత పేగుకు వచ్చేటువంటి అమ్మవారు, లోపల పొక్కులు రావడం అనేటువంటిది రెండవ రకంగా మనం భావిస్తాం. ఈ రెండు రకాలు కూడా వస్తుంటాయి. ఎర్ర చీమిడి వస్తున్నది అంటే ఈ అమ్మవారు కూడా వచ్చినట్టుగా మనం గమనిస్తుంటాం. మన రైతులు ఏమంటారంటే ఎర్ర చీమిడి వస్తుంది నా గొర్రెల్లో అంటుంటారు. ఈ లక్షణాలని బట్టి కూడా మనము ఈ రైతులు మశూచి వ్యాధి వచ్చిందిగా మనం నిర్ధారించుకొని తగినటువంటి చికిత్స చేపించుకోవాలి. గొర్రెల్లో మందలో ఒకదానికి వస్తే అన్ని గొర్రెలకు మేకలకు వ్యాప్తి చెందడం అనేటువంటిది గమనిస్తుంటాం. ఇది 100% వ్యాప్తి చెందుతుంది, ఒక గొర్రెకి వస్తే అన్ని మొత్తం గొర్రెల మందకు వచ్చే అవకాశం ఉంటుంది. మరణాల రేటు అనేటువంటిది 20% వరకు ఉంటుంది. చాలా బరువు తగ్గడం అనేటువంటిది గమనిస్తుంటాం, ఆర్థికంగా నష్టం బాగా కలగజేస్తుంది.
1: ఈ మశూచి వ్యాధి లక్షణాలు తెలియజేస్తారా?
0: ముఖ్యంగా మశూచి వ్యాధిలో ఈ జ్వరం అనేటువంటిది ఎక్కువగా ఉంటది, 104 నుంచి 106 డిగ్రీ జ్వరం ఉంటది. అదేవిధంగా బరువు తగ్గిపోవడం గమనిస్తుంటాం, మేత తినకపోవడము, చీమిడి అనేటువంటిది రెడ్ అంటే రక్తంతో కూడిన చీమిడి రావడం గమనిస్తుంటాము, చర్మం పైన దద్దులు రావడం, చర్మం పైన ఎక్కువగా ఈ చెవుల భాగంలో పొదుగు భాగంలో తోక భాగంలో మొదటగా మనం గమనిస్తాం, తర్వాత అవి బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ఈ చర్మం పైన దద్దులు వస్తున్నాయంటే మశూచి వ్యాధిగా మనం తెలుసుకోవచ్చు. ఈ చర్మం పైన దద్దులు తర్వాత కొన్ని రోజుల తర్వాత అవి పగిలిపోయి చీము గారడం అనేటువంటిది కూడా మనం గమనిస్తుంటాం. కాబట్టి ఇట్లాంటి మశూచి వ్యాధి వచ్చిన వెంటనే గొర్రెల్ని, ఒక గొర్రెకి వచ్చింది అంటే ఆ గొర్రెల మంద నుంచి దాన్ని సపరేట్ చేసి చికిత్స చేపించుకోవాలి, లేకపోతే దాంట్లో కలిపినట్లయితే అన్నిటికీ కూడా వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఈ లక్షణాలు ఏవైతే ఉంటాయో, చర్మం పైన దద్దులు వస్తాయో, దాన్ని మశూచి వ్యాధిగా మనం తెలుసుకోవచ్చు.
1: అయితే ఈ గొర్రెలలో మేకలలో వైరస్ వ్యాధులను ఏ విధంగా నివారించుకోవాలి?
0: ముఖ్యంగా మనము ఈ వర్షాకాలంలో ఈ పాకని శుభ్రంగా ఉంచడం అనేటువంటిది ఒకటి. ఎక్కువగా మనకు నీటి ద్వారా, మేత ద్వారా, ఈగలు దోమల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది వైరస్ వ్యాధులు. కాబట్టి ఈ పాకని శుభ్రంగా ఉంచడము, నీరు మేత అనేటువంటి శుభ్రమైనటువంటి నీరు ఇవ్వాలి, మంచి నీరు ఇవ్వాలి. అదేవిధంగా గడ్డి ఎప్పటికప్పుడు అది తిన్న తర్వాత దాన్ని క్లీన్ గా చేయడం అనేటువంటిది చాలా ముఖ్యము. తర్వాత మనము ఈ వ్యాధులు ఏవైతే ఉంటాయో, పారుడు వ్యాధి కానివ్వండి, మశూచి వ్యాధి, నీలి నాలుక వ్యాధి, ఈ మూడు వ్యాధులకు కూడా క్రమం తప్పకుండా మనం టీకాలు అనేటువంటివి వేయించుకోవాలి. పారుడు వ్యాధి టీకా అనేటువంటిది PPR టీకా అని, ఒకసారి ఇస్తే మనకు 2 సంవత్సరాల వరకు రోగ నిరోధక శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి 2 సంవత్సరాలకు తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి. చిన్న పిల్లలు వచ్చిన వెంటనే మనం మళ్ళీ 6 నెలలకు ఒకసారి ఈ టీకాలు వేయించుకోవాలి 6 నెలల పిల్లలకి. అదేవిధంగా నీలి నాలుక వ్యాధి టీకా, ఈ నీలి నాలుక వ్యాధి టీకా అనేటువంటిది కూడా మనకు బ్లూటంగ్ టీకాగా మనం లభిస్తుంటది. ఈ వ్యాధి టీకాని కూడా మనం సంవత్సరానికి ఒకసారి ఏప్రిల్ మే నెలల్లో మాత్రమే వేయించుకోవాలి. వర్షాకాలం అంతా కూడా మనకి ఈ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు. మశూచి వ్యాధి టీకా, ఇది ఎక్కువగా మనకు చలికాలం నుంచి వేసవి కాలం వరకు వస్తుంది. కాబట్టి మనము జూన్ జూలై మాసంలో ఈ మశూచి వ్యాధి నివారణ టీకా చెవులకు వేయించుకున్నట్లయితే ఈ వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ విధంగా మనకు ఈ మూడు వ్యాధులు అనేటువంటివి చాలా నష్టం కలగజేస్తాయి. కాబట్టి వ్యాధి నిరోధక టీకాలు వేయించుకొని పాకని శుభ్రంగా ఉంచడం అనేటువంటిది చేస్తే రైతులు ఈ వ్యాధుల నుండి మనం వాటిని కాపాడుకోవచ్చు.
1: ధన్యవాదాలండి డాక్టర్ సురేష్ గారు, గొర్రెలలో మేకలలో వచ్చే వైరస్ వ్యాధులు నివారణ చర్యల గురించి చక్కగా శ్రోతలకు తెలియజేసినందుకు మీకు మరొకసారి నమస్కారం.
0: ధన్యవాదములు.
2: ఇప్పటిదాకా మీరు గొర్రెల్లో మేకల్లో వచ్చే వైరస్ వ్యాధులు నివారణ గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చటిన్నారు. ఈ ముచ్చట పెట్టింది యు దినేష్. కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం. మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి

0: దిగుబడులను సాధించిన రైతుల అనుభవాలను పంచుకునే కార్యక్రమం ఈ రైతు అంతరంగం. ఇయలటి రైతు అంతరంగంలో పత్తి సోయా పంటల సాగు, గొర్రెల పెంపకం అనుభవాలను గురించి నేరడిగొండ మండలం వడూరు గ్రామ రైతు డాంగర్ దేవ్ సింగ్ తో ముచ్చటింటారు. గీ ముచ్చట పెట్టింది కే లెనిన్. నేరడిగొండ మండలం వడూరు గ్రామానికి చెందిన యువ రైతు డాంగర్ దేవ్ సింగ్ తనకున్న 8 ఎకరాల్లో పత్తి సోయా పంటల్ని సాగు చేయడంతో పాటు అనుబంధంగా గొర్రెల పెంపకాన్ని కూడా చేపట్టి ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి వారి సాగుకు సంబంధించిన అనుభవాలతో పాటు గొర్రెల పెంపకానికి సంబంధించిన అనుభవాల్ని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం దేవ్ సింగ్ గారు.
1: నమస్తే.
0: ఇప్పుడు మీకున్న 8 ఎకరాల్లో పత్తి సోయా పంటలు సాగు చేస్తున్నారు కదా, ఎన్నేళ్ల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు?
1: అంతకు ముందు నుంచి వేస్తాగానే ఇక్కడ వచ్చి ఒక 25 ఏళ్ళు అయితే అవుతుంది. 25 ఏళ్ళ నుంచి వేస్తున్నాం.
0: ఇప్పుడు ఈ 25 ఏళ్ళ నుంచి ఇటు వడూరు ప్రాంతానికి వచ్చారు. అంతకు ముందు ఎక్కడ ఉండేది?
1: ఇందర్వెల్లి మండలంలో ఉన్నాం అంతకు ముందు.
0: ఇప్పుడు ఇక్కడ మీకు 8 ఎకరాల భూమి ఉన్నాయి కదా, ఇది ఏ రకం భూమి?
1: నల్లరేగడు కాదు, బర్కం రేగడు.
0: బర్కం అయితే ఇప్పుడు ఇందులో పత్తి సోయా పంటలు సాగు చేస్తున్నారు కదా, మొదటి నుంచి ఇవే పంటలు వేస్తున్నారా లేకపోతే మధ్యలో మార్చిండ్రా?
1: సోయా పత్తి వేస్తాం, లేకపోతే రబ్బీకేమో జొన్న మక్క అని వేసుకుంటాం.
0: వానాకాలంలో సోయా పత్తి, రబీలో మక్క
1: జొన్న, మొక్కజొన్న రెండు వేస్తాం.
0: అయితే ముందు ఈ వానాకాలం పంటల సాగు సంబంధించిన మీ అనుభవాలు చెప్పుకుంటే, ఇప్పుడు ఈ పత్తి సాగు చేస్తున్నారు కదా, ఈ పత్తి ఎట్లా, ఏమేమి ఎగుమతులు చేయాల్సి ఉంటుంది, ఎట్లా మీరు దీనికి పొలం సిద్ధం చేసినారు, ఎన్ని ఎద్దులైంది, ఇప్పుడు పంట ఎట్లా ఉన్నది?
1: పోయిన సార్ కంటే ఈసారి అయితే కొంచెం డల్ గానే ఉంది, ఎందుకంటే వర్షాలు తక్కువ ఉండే కాబట్టి. అందుకని అంతకు ముందు పోయిన సారే బాగానే ఉండే, వర్షాలు ఉండే మంచిగా. ఇది ఏంటంటే వర్షం ఎక్కువ ఉంటేనే మంచి వస్తుంది, తక్కువ వర్షం ఉంటే కొంచెం పంట కూడా మంచి రాదు.
0: అంటే ఇప్పుడు ఈ భూములకు నీళ్ళు ఎక్కగాలి?
1: నీళ్ళు ఎక్కగాల. అక్కడ అయితే రాగడైతే వీటికి తక్కువ ఉన్నా గానీ కొంచెం మంచి వస్తుంది, ఇక్కడ ఎక్కువ వర్షం కావాలి. ఈసారి వర్షాలు తక్కువ ఉన్నాయి.
0: ఎన్ని రోజులైంది మీరు పంట వేసినట్టు, మొదట్లో వానలు పడ్డప్పుడు వేసినా మళ్ళా పెట్టిన పంట?
1: మొదట్లోనే పడ్డది అంటే జూన్ లో అయితే వాళ్ళే, మన తర్వాత పడ్డది.
0: అయితే మీరు ఎప్పుడు పెట్టిన విత్తనాలు?
1: జూన్ ఎండింగ్ లో పెట్టినాం.
0: అయితే ఇప్పుడు పంట ఎట్లా ఉన్నది దశ, ఇప్పుడు ఈ టైంలో ఏమేం పనులు చేయాల్సి ఉంటది, మీరు ఏం చేస్తున్నారు?
1: ఈ టైంలో మందు వేయాలా, స్ప్రే వేయాలా, మళ్ళీ దౌరా కొట్టుకోవాలా, అలాంటిది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇంకా మంత్ ఆగస్ట్ లో పండుగ, పోలాల పండుగ దాకానే దౌరా నడుస్తుంది. ఇప్పుడు ఈసారి బంద్ కాదు, అంటే వర్షాలు లేట్ అవుడికి పంటలు కూడా చిన్నగా ఉంది.
0: అంటే ఈసారి వానలు ఆలస్యం అవుడుకు పంట కూడా కాలం ఆలస్యమైంది.
1: లేకపోతే ఈసారికి మనంత పత్తి ఒక 4 ఫీట్లు కానీ 5 ఫీట్లు అంతా ఉంటుండే, పోయిన సారి అంతకు ముందు సారి. ఈసారి బాగా చిన్నగా ఉంది.
0: అయితే ఇప్పుడు పంట ఆలస్యమైంది వానలు చేసట్ల కదా, అది ఇప్పుడు ఈ పంట ఇంకా రావాలా చేతికి, దిగుబడి అంటే ఇంకా ఎప్పటిదాకా అవుతుంది, అంటే దీపావళి దాటిపోతుంది?
1: దీపావళి దాడుతుంది. దీపావళి అంటే కొందరు ఇప్పుడు బోర్ ఉంది కదా, నీళ్ళు పెట్టుకుంటారు, మళ్ళీ సంక్రాంతి దాకా కూడా పోతుంది.
0: అయితే ఈసారి పంట కాలం పెరుగుతుంది?
1: అవును. అంతకు ముందు ఏంది, పీకేసి జొన్నను మొక్కజొన్నను వేసుకుంటుంది, ఈసారి ఆ ఛాన్సెస్ లేదు కొంతమందికి.
0: అయితే ఇప్పుడు మీకు ఎట్లా నీళ్ళ సౌలత, వాన మీదనేనా లేకపోతే ఇంకేమైనా సౌలత?
1: బోర్ ఉంది మాకు, బోర్ ఉంది. ఇప్పుడు వర్షాకాలం అయితే పైన వర్షమే, ఇప్పుడైతే మళ్ళీ సెకండ్ పంటకైతే బోర్ నీళ్ళు ఇస్తాం.
0: అయితే ఇప్పుడు ఈ పత్తి పంటకు ఇప్పుడు చిన్నగా అయినాయి, మొలకలు ఉన్నాయి, మధ్య పువ్వు దశకు వస్తున్నది కదా, ఈ టైంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇందులో ఏమేమి ఎగుమతులు చేస్తున్నారు?
1: దీనికి స్ప్రే చేస్తాం, మందులు వేస్తాం, దాని తర్వాత ఏమైనా ఇంకేదైనా దానికి బట్టి రోగం ఏదైనా వచ్చిందనుకో, దాని ఏంది మందు కొడుతుంది అనేది అది చూసి కొడతాం మనం.
0: ఎట్లా ఇప్పుడు ఈ మందుకు సంబంధించి ఎవరిని అడుగుతారు, మీ అనుభవంతోనేనా లేకపోతే దుకాణంలో అడుగుతారు?
1: ఇప్పుడు కొందరు కొడతారు కదా రైతులు, అరే నేను అది కొట్టినా మంచి ఉంది, అది వాడితే బాగుంటది, ఇది దాంతో ఈ రోగం పోతుంది, ఆ రోగం పోతుంది అంటే కొందరు అనుభవంతో పోయినా సరే కొట్టింది అది తెచ్చి కొడతారు, స్ప్రే చేస్తారు. పోయినా సరే ఇవి అయితే వేచారు, అది బాగుంటే అది వేస్తారు, లేకపోతే ఏదో ఇంకా కొత్త అది వేస్తారు.
0: అయితే ఇప్పుడు మీ పంటలు ఇప్పుడు ఏమన్నా పురుగు సమస్య గానీ తెగుల సమస్య ఏమన్నా ఉన్నదా, ఇప్పటిదాకా ఏమన్నా వచ్చింది అసలు?
1: పురుగు పత్తిగా పురుగులు ఏం లేదు సార్, ఇప్పుడే ఎక్కడది, ఇంకా కాయలు కాస్తేనే పురుగు, అంటే అది గులాబీ పురుగుకు సంబంధించింది అవి, మళ్ళీ అది ఇప్పుడు ఏం పురుగుల్లో, బీటీ కదా
0: పురుగులు, బీటీ పత్తి వేసి,
1: బీటీ పత్తి కదా. సోయాకు అయితే పురుగులు అయితే సోయాకు స్ప్రే చేసుకుంటారు.
0: ఇప్పుడు సోయా 8 ఎకరాల్లో వేసినారు, సోయా పంట ఎట్లా ఉన్నది, ఏ దశలు ఉన్నది?
1: సోయా బాగానే ఉంది, సోయా కూడా అంటే అన్ని లేట్ అవుడికి అన్ని కాయలు పట్టు, అది లేటే ఇది లేటే ఏదైనా లేటే, సోయా గాని పత్తి గాని. సోయా మేము వేరే వాళ్ళ పట్టుకున్నాం కౌలుకి, వాళ్ళ వేసినాం 5 ఎకరాలు.
0: మీకున్న ఈ 8 ఎకరాలతో పాటు 5 ఎకరాలు అంటే 8లో పత్తి వేసిండ్రు, 5లో సోయా
1: పోసినాం, మొత్తం 5 ఇది 8 13 ఎకరాలు.
0: అయితే సోయా పంట ఎట్లా ఏ దశలో ఉన్నది ఇప్పుడు, దానికి ఏమేమి ఎగుమతులు చేయాల్సి ఉంటుంది, ఏం చేస్తున్నారు?
1: సోయాకు ఏముంది, సోయా పోసి దానికి ఒక గడి మందు ఓటేసి మళ్ళీ ఇప్పుడు కాయల పూతలప్పుడు స్ప్రేలు చేస్తాం.

0: అంతే దానికి ఏం లేదు.
1: ఇప్పుడు మధ్యలో మళ్ళీ మందులు గానీ నీళ్లు
0: స్ప్రే ఇది పురుగుల మందులు కొడతాం కదా అంతే.
1: ఇప్పుడు ఈ కలుపు సమస్య ఎట్లా ఉన్నది, గడ్డి మంది వాడతారా లేకపోతే కూలీని పెట్టి తీస్తారా?
0: కొన్ని ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్ లో కొడతాం, మళ్ళీ కల్పించుకుంటాం కూలీలతోటి.
1: అంటే ఒక్కసారి మొదటి దశలే
0: చిన్నగా ఉంటది కదా అప్పుడు రాదు, అందుకనే స్ప్రే అది గడ్డి మందు కొడతాం తర్వాత కొట్టాం. ఇక
1: ఇప్పుడు పంట పెరిగినాక ఆ మధ్యలో వస్తుంది కదా కలుపు, అది ఎట్లా తీస్తారు?
0: తీసేస్తాం, ఇప్పుడు కలుపులు కైకిలు పెట్టేసి తీసేస్తాం.
1: ఎన్నిసార్లు కల్పిస్తారు?
0: ఈసారి అయితే ఒక్కొక్కసారి అయింది, ఇప్పుడు రెండు సార్లు మూడు సార్లు అయిపోతుండే కాలం లేక ఈసారి ఒక్కటే సారి అయింది, ఒక్కొక్కరు ఇది 2 సార్లు అయింది అంతే.
1: ఇప్పుడు మొన్నటి ఆనాకాలంలో పత్తి సోయా ఎట్లా ఉండే పంటలు
0: ఉండే? సోయా అంత దిగుబడి రాలేదు కానీ పత్తి బాగా వచ్చింది.
1: ఇప్పుడు ఈ పత్తి సాగు చేస్తున్నారు కదా, అంటే మామూలు పద్ధతిలో చేస్తారా లేకపోతే ఏమన్నా కొత్తగా బెడ్ పద్ధతి అట్లా ఏమన్నా?
0: లేదు లేదు, మామూలుగానే మేము ఎప్పుడు మామూలుగా చేస్తాం ఇక్కడ. అంటే బెడ్ అంటే జోకు పడడం అది మాకు అలాంటిది ఏం లేదు కదా, జోకు పడ్డ వాళ్ళకైతే వాళ్ళు బెడ్ వేసుకుంటారు.
1: అంటే మీకు ఆ సమస్య లేదు కాబట్టి మామూలు సాధారణ పద్ధతి
0: వేసుకుంటాం.
1: దాదాపుగా ఎన్ని ఏళ్ళ నుంచి ఇప్పుడు ఈ పత్తి సోయా సాగు చేస్తున్నాం?
0: మేము దాదాపుగా ఇక్కడ వచ్చే 25 ఏళ్ళు అయితే అప్పటి నుంచి పత్తి సోయాను పండిస్తున్నాం ఇక్కడ.
1: మొదటి నుంచి ఈ రెండే పంటలు సాగు చేస్తున్నారు కదా. ఇప్పుడు కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే ఒకే రకమైన పంట ఒకే నేలలో సాగు చేయడం వల్ల కొంత సారం పోయి పంట దిగుబడి మీద కూడా ప్రభావం చూపుతా ఉంటది, పంట మార్పిడి చేయాలంటది, అట్లా మీరేం చేయాలి?
0: అంటే దీంట్లో వేరే పంట అన్నది రాదు, ఎందుకంటే భూమి రాగడ భూమి అయితే దాంట్లో ఏదైనా వేరే పంట వేసుకున్నా రావచ్చు. దీంట్లో ఏది సోయా కూడా మామూలునే వస్తుంది, ఇంట్లో పత్తే బాగా వస్తుంది అంతే.
1: అంటే ఇప్పుడు ఈ భూములు పత్తికి అనుకూలం కాబట్టి పత్తి మంచిగా వస్తుంది.
0: ఆ సైడ్ అయితేనేమో సోయా కూడా బాగా వస్తుంది అక్కడ.
1: అయితే ఇప్పుడు ఈ పత్తి సోయా రెండు పంటలు సాగు చేస్తున్నారు, దాదాపు 13 ఎకరాలలో ఒకటి పత్తి 8 సోయా 5 మొత్తం కలిపి మొత్తానికి అయితే 13 ఎకరాలలో సాగు చేస్తున్నారు. దీనికి అనుబంధంగా గొర్రెల పెంపకం కూడా చేపట్టారు. మరి ఈ గొర్రెలు పెంచాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? ఈ గొర్రెల్ని ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు? దాదాపు ఎన్ని ఉంటాయి మీ దగ్గర?
0: దాదాపుగా ఒక 200 అయితే ఉంటుంది. ఇంతకు ముందు మా దగ్గర మేకలు ఉన్నాయి, మేకలు తీసేసి గొర్రెలు తీసుకున్నాం, మళ్ళీ వేరే వాళ్ళు సొంతం మేమే మేపుకుంటాం.
1: ఎట్లా మరి ఈ గొర్రెలకు సంబంధించి షెడ్ గాని ఇవన్నీ ఏర్పాట్లు ఎట్లా చూసుకుంటారు? ఇప్పుడు వానాకాలం బాగా జాగ్రత్తగా ఉండాలా?
0: ఇప్పుడు ఏదైనా దానికి ఏమైనా కష్టం వచ్చిందంటే దానికి ఏమైనా ఇబ్బంది అయితే ఇంజెక్షన్లు ఇస్తాం, అన్ని మేమే వానకొచ్చి పెడతాం. ఏదైనా బాగా మాకు అర్థం కాకుండా తేలకుండా ఉంటే ఇట్లా డాక్టర్ వాళ్ళకు పిలిచుకి ఉంటాం.
1: అయితే ఇప్పుడు ఈ మేతకు మీరే తీసుకుపోతాం అంటున్నారు కదా, బయటకు తీసుకుపోతారు? ఎందుకంటే ఇప్పుడు మీ పంట పొలాల చుట్టూ అటవీ ప్రాంతం కనిపిస్తున్నది, ఇటు బయటకే తీసుకుపోతారా ఇక్కడికే తెచ్చి మేతేస్తారు?
0: బయటకే తీసుకెళ్తాం, ఇప్పుడు ఇక్కడ తెచ్చి మేపం మా ఇట్లని బయటనే అడవి ప్రాంతంలో గానీ. ఇప్పుడు ఈ సీజన్ మళ్ళీ సీజన్ ఎండింగ్ లో చేన్లు అలా గానీ అట్లా మేపుకుంటాం.
1: అయితే ఇప్పుడు వానాకాలం కదా, ఇప్పుడు కొంచెం కొన్ని రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సరే ఈ జీవాలకు మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
0: ఇప్పుడు ఏందంటే ఇప్పుడు వాటిలకి ఏందంటే మేము ప్రతి దానికి డైలీ చూసుకుంటానే ఉంటాం, దేనికి ఏమైంది దేనికి ఏముంది, దగ్గు గానీ సర్ది గానీ జ్వరాలు గానీ అవిట్లకు కూడా ఉంటాయి, కాలు నొప్పులు గానీ, దేని దానికి ఇంజెక్షన్లు ఇస్తాం.
1: అయితే ఇప్పుడు ఈ గొర్రెల్ని ఏడికెళ్ళి తీసుకొచ్చారు?
0: మేము ఇట్లానే వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాం.
1: అంటే లోకల్నే, బయట వేరే ప్రాంతాలకు పోయి తీసుకురా?
0: లేదు లోకలే, లోకలే. ఇంతకుముందు మా దగ్గర మేకలు ఉంటే మేకలు ఇచ్చేసి గొర్రెలు తీసుకు.
1: ఎందుకు మరి అంటే మేకలకు గొర్రెలకు ఏమన్నా తేడా ఉంటుంది?
0: తేడా తేడా బాగా తేడా. అవి మేకలు సంవత్సరం పిల్ల కూడా మేత తినలేదు వెళ్ళదు మేకలకు, గొర్రె పిల్ల 4 నెలలకు 5 నెలలకు నడుస్తుంది గొర్రెలకు వెళ్తుంది. అడవి ప్రాంతాలకు గానీ ఎక్కడైనా బయట తీసుకపోయితే వెళ్ళిపోతుంది.
1: అదే మేకలు అయితే నడై
0: నడ అవి బాగా ఒక 6 నెలలు 7 నెలలు కష్టపడాలి ఇంటికానే వాళ్ళకి.
1: అయితే ఇప్పుడు మేకల పెంపకం లాభమా గొర్రెల పెంపకం లాభమా?
0: రెండు సేమే, అంటే రేట్ల ప్రకారంగా ఏదైనా అంతే. ఇది ఏమవుతుంది అంటే గొర్రెలు ఒక్క సంవత్సరం పిల్ల అయినా అమ్ముకోవచ్చు, అది సంవత్సరం పిల్లకు అంత దీనికి అంత రేట్ దానికి రాదు.
1: ఎట్లా అమ్ముతారు మీరు, ఇక్కడికి వచ్చి తీసుకుపోతారా లేదా బయట మార్కెట్ లకు తీసుకుపోతారు?
0: ఇట్లా తీసుకుపోతాం, కొందరు ఇక్కడ నచ్చి తీసుకుంటారు, ఎట్లా అయితే అట్లా వీలు.
1: ఎట్లా ఏం ధర నడుస్తుంది? ఒక పిల్ల అయితే ఎంత కోతుంది, పెద్దదైతే ఎంత కోతుంది?
0: ఇక నచ్చిన తీరుంటది, వాళ్ళు తీసుకునే వాళ్ళకి నచ్చింది అనుకో 10,000 కూడా పెడతాడు, 8,000 కూడా పెట్టచ్చు, అంటే వాళ్ళకి నచ్చినట్టు.
1: అంటే ఇప్పుడు ధర మీరు నిర్ణయిస్తారా లేదా వచ్చిన వాళ్ళు?
0: ఇప్పుడు మేమేందంటే ఇప్పుడు మాకు అమ్మెడుతుంది, 8,000 అమ్మెడుతుంటే 10,000 చెప్తాం, దాంట్లో దిగి దిగి ఒక 2,000 దాకా దిగేసి 8,000 ఇచ్చుకుంటాం. వాళ్ళు కూడా తీసుకునే వాళ్ళు కూడా అడుగుతారు కదా, ఫిక్స్ రేట్ చెప్తే వాళ్ళు ఫిక్స్ రేట్ తీసుకోరు కదా, అది కూడా తక్కువ.
1: అది కూడా చూసుకోవాలి, మీరు ముందే ఒక రేట్ చెప్తే ఇంకా తక్కువ చేస్తారు. ఇప్పుడు మీరు 8 చెప్తే వాళ్ళు 5-6 అడుగుతారు.
0: అట్లా మేము 10 చెప్తే వాళ్ళు 8 ఇట్లా తీసుకుంటారు అట్లా.
1: అంటే మీరు మీకు పడే రేటు చూసుకొని దాన్ని బట్టి మీరు రేటు చెప్తారు.

0: తర్వాత తప్పు ఎక్కువ అవుతాయి.
1: అంతే అంతే, పిల్లని బట్టి మ్యా గొర్రెని బట్టి చూసుకొని రేట్ చెప్తామన్నట్టు. ఓ 12,000, 10,000, 15,000 దేని దానికి లెక్క ఉంటాను అక్కడ. గొర్రె గొర్రె పెద్దది చిన్నది దాంట్లో కూడా.
0: ఈ పంటల సాగు, గొర్రెల పెంపకం రెండు పోల్చి చూసుకుంటే ఏది మంచిగా అనిపిస్తుంది?
1: గొర్రెల బాగుంది. పంటల అంటే ఎప్పుడు కూడా రైతు అంత చేస్తున్నా కానీ ఏం మిగిలిబాటు అయితలేదు. పంటలలో ఎంతగానో మందులకు ఆ కూలీలకు ఇవిట్లా అవిట్లకి వెళ్ళిపో.
0: అదే గొర్రెలదైతే కొంత నిలకడగుంటది,
1: సొంతంగా మేతుకుంటే అది సంవత్సరానికి ఎట్లానో మంచి పిల్లలు పడితే ఒక 2 లక్షలు అయితే అమ్ముకున్నాం, 2 లక్షలు 3 లక్షలు.
0: అది ఇప్పుడు ఈ వ్యవసాయంలో కూడా మీరే సొంతంగా చేస్తారా, కూలీని కూడా పెడతారా?
1: అవసరం పడ్డట్టు కూలీని కూడా పెట్టుకుంటాం సొంత. మేము ఎక్కువ శాతం అయితే సొంతంగా చేసుకుంటాం. కల్చుడు గాని ఎప్పుడు ఒక 2 ముగ్గురు పెట్టుకుంటాం. మళ్ళీ పత్తి ఏరుడికి వేరే పనికైతే మేమే చేసుకుంటాం.
0: సొంతగా మీరే దగ్గరుండి మీరే పనులు చేసుకుంటారు, ఏదో అవసరం అనుకున్నప్పుడు ఒకరిద్దరు కూలీని పెట్టి పని చేపించుకుంటారు.
1: 2 ముగ్గురు ఎందరు అవసరం పడితే అందరిని పెట్టుకుంటాం.
0: ఎట్లా అనిపిస్తున్నది, ఒక పక్క సాగు ఇంకో పక్క గొర్రెల పెంపకం ఎట్లా అనిపిస్తుంది?
1: బాగుంది, గొర్రెల పెంపకనే బాగుంది ఇంకా.
0: చాలా సంతోషం దేవ్ సింగ్ గారు, ముఖ్యంగా ఈ పత్తి సోయా పంటల సాగుతో పాటు గొర్రెల పెంపకానికి సంబంధించిన మీ అనుభవాల్ని మాతో పంచుకున్నారు, అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్కారం.
0: ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగంలో పత్తి సోయా పంటల సాగు, గొర్రెల పెంపకం గురించిన అనుభవాలను గురించి నేరడిగొండ మండలం వడూరు గ్రామ రైతు డాంగర్ దేవ్ సింగ్ తో ముచ్చటిన్నారు. గీ ముచ్చట పెట్టింది కె లెనిన్.
2: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
3: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
2: అదేలా?
3: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
4: ఇది ఎవరి నంబర్ బాబు?
3: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
2: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
3: తప్పకుండా దొరుకుతారు. 365 రోజులను, అది కూడా 6 గంటల నుంచి 10 గంటల దాకా.
4: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
3: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
4: నిజంగా?
3: 16 నెలల నిజం.
2: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఇంతటితో ఇయలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఇయలటి కిసాన్ వాణి కార్యక్రమ సమర్పణ కె లెనిన్. ఈ కిసాన్ వాణి కార్యక్రమం మళ్ళా గురువారం శనివారం రాత్రి 7:30 అట్లనే మంగళవారం రాత్రి 7:30 ప్రసారం అవుతుంది. రేపు రాత్రి 7:30 ఇల్లు యోసం, యోసందారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. గిల్లా అపరాల సాగులో మెడుకోవలు గురించి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట. అదైనాక సేంద్రియ ఎరువులు, వాటి ప్రాముఖ్యత, ఉపయోగాలను గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ తో ముచ్చట ప్రసారమవుతుంది.

0: రైతు సోదరులకు ఇస్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 7:45 కావస్తోంది. మరి కాసేపట్ల వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: भी बेहतर पा रहे हैं।
1: सच
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूंगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
4: నేనింతవరకు వయ్యారి భామ కలుపు మొక్కలపై అవగాహన గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భీమిరెడ్డి పద్మజ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్ర. వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం అంటారు. అతిథులు మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిర్రి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిణి భవాని, ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
5: ఆకాశవాణి యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిర్రి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిని భవాని. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
6: యువశక్తి నవభారత నిర్మాణ సారథులు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకం. నేడు భారతీయ యువత ఉద్యోగాన్వేషణ స్థాయి నుంచి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదిగింది. డిజిటల్ విప్లవాన్ని, విస్తరిస్తున్న విద్యావకాశాలను అందిపుచ్చుకుంటూ మన యువత ప్రపంచ వేదికలపై భారతదేశ కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తోంది. భారతీయ యువత మేధస్సుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మన యువశక్తి సాధిస్తున్న విజయాలే అద్భుతమైన నిదర్శనం. గతం మన పునాది, వర్తమానం ముడి పదార్థం, భవిష్యత్తు మన లక్ష్యం. భూత వర్తమాన భవిష్యత్తులకు సముచిత స్థానం కలిగించి సంపూర్ణమైన వికాసాన్ని కలిగించే విధంగా విద్యా విధానాన్ని రూపొందించి దాంతోపాటు యువత నైపుణ్యాలను మెరుగుపరిచి మన దేశాభివృద్ధికి వారి శ్రమ మేధస్సు దోహదపడేలా నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న పథకాలు కార్యక్రమాలతో పటిష్టమైన కార్యాచరణ అమలు చేస్తున్నాయి. నేటి ఆధునిక యుగంలో విద్య, సాంకేతిక పరిజ్ఞానం దేశ వికాసానికి ప్రధాన సాధనాలు. నవతరం కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ల వైపు అడుగులు వేస్తున్నారు. డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకుంటూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నారు. యువతలోని ఉత్సాహాన్ని, మేధస్సును సరైన మార్గంలో మళ్లిస్తే భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ నిర్మాణంలో వారిని మరింత భాగస్వాములను చేయడానికి, వారి నైపుణ్యాలను పదును పెట్టడానికి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించాయి. పీఎం గతిశక్తి, మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగాన్ని పెంచి యువతకు కోట్లాది ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మైభారత్ డిజిటల్ పోర్టల్ ద్వారా యువతను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడానికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. మైభారత్ డిజిటల్ వేదిక గురించి, దీని కార్యాచరణ గురించి మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ టి గోపి గారు ఆకాశవాణితో మాట్లాడారు. ఆ వివరాలు విందామా.
7: అందరికి నమస్కారం. నా పేరు తిరి గోపి, కాకినాడ డిస్టిక్ యూత్ ఆఫీసర్, మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వికసిత్ భారత్ 2047, అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాలకు అనుగుణంగా మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మై భారత్, మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. 15 నుండి 29 వయసు మధ్యలో ఉన్న యువత అందరి కోసం మై భారత్ వివిధ రకాలైన అవకాశాలని కల్పించడం జరుగుతుంది. ప్రపంచంలోని అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశం. ఇటువంటి

0: దేశంలో ఉన్న యువతనందరినీ దేశ నిర్మాణంలో, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మై భారత్ అనే డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా భారతదేశంలో ఉన్న యువత అందరికీ వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని, వాలంటరీ ఆపర్చునిటీస్, స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని, ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, అనుభవం ద్వారా నేర్చుకునే అవకాశాన్ని, సామాజిక సేవ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పెంచుకునే అవకాశాన్ని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, భారత ప్రభుత్వం భారతదేశంలోని యువత అందరికీ ఇటువంటి అవకాశాలన్నీ కల్పిస్తూ దేశ అభివృద్ధి, దేశ నిర్మాణంలో యువత అందరిని భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మై భారత్ అనే డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా యువతకి పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలని ఎన్నో చేపట్టడం జరుగుతుంది. వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్, 3 మంత్స్ వ్యవధిలో కుట్టు మిషన్ ట్రైనింగ్, కంప్యూటర్స్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్, ఇటువంటి అవకాశాలని మై భారత్ యువత అందరికీ కల్పిస్తుంది. జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో వారి సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాయకత్వ లక్షణాలని అభివృద్ధి చేసుకునే, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకునే భాగంగా బూట్ క్యాంప్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, కాశ్మీర్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని మై భారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ కల్పించడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్, ELP, అనుభవం ద్వారా నేర్చుకునే కార్యక్రమం, కాలేజీల్లో ఉన్న వివిధ రకాల యువత అందరికీ వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, MNC కంపెనీలలో, కార్పొరేట్ కంపెనీలలో, NGOల్లో, గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్ గా కంపెనీల్లో గాని ప్రభుత్వ వ్యవస్థలో గాని ఏం జరుగుతుందో ఆ కార్యక్రమాల్లో, ఆ పనుల్లో డైరెక్ట్ గా యువత అందరినీ పాల్గొనే విధంగా మై భారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. అదే విధంగా వాలంటరీ ఆపర్చునిటీస్, స్వచ్ఛంద కార్యక్రమాల్లో యువత అందరినీ పాలు పెంచుకునే విధంగా, ఉదాహరణకి క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ లో స్వచ్ఛంద కార్యక్రమాల్లో మత్తు పదార్థాలపై అవగాహన తెచ్చే విధంగా, నశాముక్త్ యువ ఫర్ వికసిత భారత్ కార్యక్రమాల్లో రోడ్డు భద్రతపై రోడ్డు సేఫ్టీ ప్రోగ్రామ్స్ లో పాల్గొనే అవకాశాలని, రక్తదాన శిబిరాల్లో పాల్గొనే అవకాశాన్ని, మరియు మై భారత్ మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ నిర్వహించే వివిధ రకాల స్వచ్ఛంద కార్యక్రమాలు, అదేవిధంగా ఇంపార్టెంట్ డేస్ అండ్ వీక్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ పుట్టినరోజుల్లో మరియు ప్రాముఖ్యమైన దినాలలో పాల్గొనే అవకాశాలని మై భారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ కల్పిస్తుంది. 2023 అక్టోబర్ 31st ని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు యువత అందరి కోసం మై భారత్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో యువత అందరు రిజిస్టర్ అయిన తర్వాత వివిధ రకాల అవకాశాలని డిజిటల్ ప్లాట్ఫామ్ లో కల్పించడం జరుగుతుంది. ఎప్పుడు నిరంతరం వివిధ రకాల ఫిజిక్ కాంపిటీషన్స్, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిరంతరం డిజిటల్ ప్లాట్ఫామ్ లో నడుస్తూ ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క యువత పాల్గొనడం వల్ల
1: డిజిటల్ గా సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ పోటీల్లో విజేతలను ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్, భారత మండపంలో, అదేవిధంగా పార్లమెంట్ లో ఉన్న లోక్సభ రాజ్యసభలను సందర్శించే అవకాశాన్ని మహి భారత డిపార్ట్మెంట్ కల్పిస్తుంది. మహి భారత్ లో యువత రిజిస్టర్ అవడం వల్ల వాళ్ళకి సివి క్రియేట్ అవుతుంది. మహి భారత్ నిరంతరం కండక్ట్ చేసే వివిధ కార్యక్రమాల్లో, ఉదాహరణకు ఇంపార్టెంట్ డేస్ అండ్ వీక్స్, మహాత్మా గాంధీ పుట్టినరోజు, అంబేద్కర్ జయంతి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ధ్యాన్ చంద్ బర్త్డే, నేషనల్ స్పోర్ట్స్ డే, నశాముక్త్ యువ ఫర్ వికసిత భారత్, స్వచ్ఛ పక్వాడా, క్యాచ్ ది రైన్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, బూట్ క్యాంప్స్, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ కార్యక్రమాలు, టీమ్ బేస్డ్ ప్రోగ్రామ్స్, బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ లాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం మై భారత్ యువత అందరికీ కల్పిస్తుంది. గ్రామాల్లో ఉన్న గ్రామీణ యువతకి బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్ పాలు పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ అనగా ఈ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాల్లో గ్రూప్ ఈవెంట్, వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో లాంటి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇండివిజువల్ గేమ్స్, రన్నింగ్, సైక్లింగ్ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని గ్రామీణ యువత అందరికీ కల్పించడం జరుగుతుంది. ఇందులో విన్నర్స్ ని మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ లో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని మై భారత్ మేరే యువ భారత్ కల్పించడం జరుగుతుంది. యువతలో క్రీడల వైపు ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో మేరే యువ భారత్ ఇటువంటి కార్యక్రమాలన్నీ కల్పించడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యువత ఆండ్రాయిడ్ ఆర్ iOS లో ఉన్న మై భారత్

0: జాతీయ స్థాయి ఉద్యోగాలకు అర్హులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నైపుణ్య శిక్షణకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, డేటా అనలిటిక్స్ వంటి అనేక రంగాల్లో యువతకు శిక్షణ ఇస్తూ వారిని సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నారు. వీటి ఆసరాతో నేడు ఎంతో మంది సరికొత్త ఆలోచనలతో స్టార్టప్లు ప్రారంభిస్తూ స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువత, మహిళలు తమ నైపుణ్యాలకు పదును పెట్టి అద్భుతమైన అవకాశాలు అందుకుంటున్నారు. విశాఖపట్నంలోని భీమిలి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల స్కిల్ హబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్న భవానీ గారి మాటలు ఇప్పుడు విందామా.
1: నా పేరు భవానీ. APSSDC ఆధ్వర్యంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్ భీమిలిలో ఉచితంగా అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్ కోర్సుల్లో శిక్షణ పొందాను. ఈ శిక్షణ ద్వారా మంచి నైపుణ్యాలు నేర్చుకుని ప్రస్తుతం నెలకు 10,000 కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నాను. నా ట్రైనర్ ఎంతో చక్కగా ఓపికగా మాకు శిక్షణ ఇచ్చారు. ఇలాంటి శిక్షణ ఇంకా చాలా మందికి ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఈ ఉచిత శిక్షణ నా జీవితంలో మంచి మార్పును తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC వారికి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
0: భారతదేశం 2047 నాటికి వికసిత భారత్ గా ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబడాలనే స్వప్నం సాకారం కావాలంటే యువశక్తి పాత్ర అత్యంత కీలకం. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా మరియు ముద్రా యోజన వంటి పథకాలు యువ పారిశ్రామికవేత్తలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఎలాంటి పూచీకత్తు లేకుండా లభించే ఆర్థిక సహాయం ద్వారా లక్షలాది మంది యువకులు సొంత వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఐటీ తయారీ రంగాలలో నూతన ఆవిష్కరణల్ని ప్రోత్సహిస్తూ యువతకు ప్రత్యేక సబ్సిడీలు, ఇంక్యుబేషన్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. జాతీయ విద్యా విధానం NEP ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. యువత శారీరక, మానసిక దృఢత్వానికి ప్రాధాన్యతనిస్తూ కేంద్రం ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ స్థాయిలోని ప్రతిభను కూడా వెలికితీస్తోంది. ఇలా వారి సమున్నత వికాసమే ధ్యేయంగా కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలు, వినూత్న కార్యక్రమాలు నేడు నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడి నుంచి అంతరిక్షంలోకి రాకెట్లను పంపే శాస్త్రవేత్త వరకు ఐటీ రంగంలో అద్భుతాలు సృష్టించే టెక్కీల దగ్గర నుంచి గ్రామీణ భారతంలో వ్యవసాయాన్ని ఆధునీకరించే యువ రైతుల వరకు ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో భాగస్వాములే. యువతకు అపరిమితమైన శక్తి, సరికొత్త ఆలోచనలు ఉంటాయి. పాత తరం నిర్మించిన పునాదులపై ఆధునిక సాంకేతికతను జోడించి దేశాన్ని ముందుకు నడిపించే సత్తా వారి సొంతం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైహి. శ్రమించడం వల్లే పనులు పూర్తవుతాయి కాని కేవలం కోరుకోవడం వల్ల కావు అనే విషయాన్ని గుర్తించి యువత వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ అవకాశాలను అందిపుచ్చుకుని స్వావలంబన దిశగా అడుగులు వేస్తే దేశం ఆత్మనిర్భర్ భారతంగా ఆవిష్కృతమవుతుంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిరి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిని భవానీ, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఉషారు. ఇది సినిమా పాటలతో గమ్మ చేసే కార్యక్రమం.

లో హుషారుగా మిమ్మల్ని గమ్మ చేసేందుకు, ఖుషి చేయడానికి నేనైతే తయారున్నా. మీరు కూడా మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను అడగడానికి తయారుండాలా? ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా? మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. అప్పటిదాకా జయం మనదేరా సినిమా నుంచి కుమార్ సను స్వర్ణత పాడిన ఈ పాట విందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా విఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు హుషారు. ఇది పసందైన పాటల కోసం సాగే షికారు. మన ఈ కార్యక్రమానికి మావల నుంచి పొచ్చిన ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. హుషారుకు ఫోన్ చేసిండ్రు. ఏ పాట వింటారు? బండి ఊరు మనదిరేనా బండినక బండి కట్టే? బండినక బండి కట్టే తప్పకుండా వేస్తాం. ఏం చేస్తుంటారు మీరు?
4: నేను రాజమండ్రి డ్యూటీ చేస్తాను, మావల గ్రీన్ కాలేజ్
3: లో. సరిగ్గా వినబడట్లేదు. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా. మీరింటారు హుషారు. ఇది సినిమా పాటలతో గమ్మ చేసే కార్యక్రమం. మన ఈ కార్యక్రమానికి నిర్మల్ నుంచి సురేష్ కుమార్ ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో
3: హలో
2: హలో నమస్తే అండి.
3: హలో
2: హలో నమస్తే అండి, వినబడుతుందా?
3: నమస్తే అండి.
2: హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? ఎమగోల నుంచి తప్పకుండా వినిపిస్తాం. మీరు ఏం చేస్తుంటారు? హలో చెప్పండి. హలో మాట్లాడండి. తప్పకుండా వినిపిస్తాం, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.

తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరింటారు హుషారు. ఇది సినిమా పాటల జోరు. ఈ కార్యక్రమం 8:45 దాకా ప్రసారం అవుతుంది. శ్రోతలు ఫోన్లు చేసి పాటలాడవచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950 మరొక నంబర్ 2300081. వీటికి 0873 2 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాల. మీకు నచ్చిన హుషారైన పాటల్ని అడగాల. ఇప్పుడు విందాం భద్ర సినిమా నుంచి కార్తీక్ చిత్ర పాడిన ఈ పాట.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా. మీరుంటున్నారు హుషారు. ఇది సినిమా పాటలతో గమ్మ చేసే కార్యక్రమం. మన ఈ కార్యక్రమానికి దర్శనాపురం నుంచి మంజుల గారు ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో సార్.
0: నమస్తే అమ్మా, శుభ సాయంత్రం. ఎట్లున్నారు? హుషారుకు ఫోన్ చేసిండ్రు. ఏ పాట వింటారు? తప్పకుండా వినిపిస్తాం. మీరు ఏం చేస్తుంటారు? ఎక్కడ? వింటూ ఉంటారా మా కార్యక్రమాలు? మీరు ఏ సబ్జెక్ట్ బోధిస్తారు? అంటే ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు, ఏది చెప్తారు? చాలా మంది పిల్లల్ని చూస్తూ ఉంటారు కదా, అందరు ఆయమ్మ ఆయమ్మని ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు అమ్మా. మీరు కోరిన పాట వచ్చేసింది, విందామా మరి?
1: అవును సార్, థ్యాంక్ యూ సార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరింటున్నారు హుషారు. ఇది సినిమా పాటల జోరు. మన ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర జరీ జామిని కమలవెల్లి నుంచి కేశవ్ ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో.
2: హలో సార్.
1: హలో, నమస్తే కేశవ్.
2: నమస్తే
1: సార్. కైసే హుషారు కు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? బహుత్ ఖుషి అయిపోయి
2: బహుత్ ఖుషి సుంతా మై ఔరు మేరకు గానా హోనా ఆకాశం ఎందుకు పచ్చబడ్డది.
1: ఆకాశం ఎందుకు పచ్చబడ్డది స్వయంవరం సినిమా నుంచి.
2: సార్ అప్పు మరాఠీ అతి క్యా
1: మరాఠీ తోడి తోడి అతి
2: తెలుగు థోడే థోడే ఆపి
1: వింటా ఉంటారా కార్యక్రమాలు?
2: మొత్తం వింటా.
1: మొత్తం వింటారు. ఎట్లా అనిపిస్తుంది? ఏం చేస్తారు మీరు, ఏం పని చేస్తారు?
2: కలర్ గా కామ్ కర్తా గారికే పుట్టింగ్ అయితే సార్ పహలి బార్ లగాయా బోట్ డర్ లగ రా బాత్ కర్నే కే లియే
1: డర్ కై కు జీ అచ్చి తరహ బాతే కర్ రే నా.
2: హో బాతే అచ్చి కర్ రే. ఏ అప్నా కౌటా హై నా తెలంగాణా వో బార్డర్ పే గావ్ హై హమారా.
1: హో బార్డర్ మే రహతా.
2: హో బార్డర్ పే చే గంగా పై గంగా నదీ హై.
1: హో కమరవెల్లి
2: వాప బార్డర్ పే 2 కిలోమీటర్ హై.
1: హో వా పాటన్ కమరవెల్లి ఓయిచనా.
2: హో హో పాటన్ కమరవెల్లి.
1: ठीक है जी.
2: सर आप कैसे?
1: हम अच्छे हैं. आपका पसंद का गाना आ गई और सुनेगा ना? विंदा मम्मी
2: ठीक है सर.
1: धन्यवाद.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరుంటారు హుషారు, ఇది సినిమా పాటల జోరు. మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను అడగచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాల. మన ఈ కార్యక్రమానికి ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ ఫోన్ చేసిండ్రు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నరేష్ గారు ఎట్లున్నారు? హలో, హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? హలో, జిమ్ని నుంచి నడక చూసి తప్పకుండా వినిపిస్తాం. మీ వాయిస్ సరిగ్గా వినబడట్లేదు, సిగ్నల్ ఉన్న చోట ఉండాలి.
1: హలో,
0: వినబడుతుంది, చెప్పండి.
1: హలో,
0: వినబడుతుంది, చెప్పండి.
1: సార్, నరేష్ సార్, ముసాఫర్ నుంచి, మహబూబ్నగర్ జిల్లా.
0: ఓకే, చెప్పండి.
1: జెమినీస్ పాట కావాలి సార్ మాకు.
0: తప్పకుండా వినిపిస్తాం. మీరు ఏం చేస్తుంటారు? హలో,
1: మటన్ షాప్ సార్.
0: ఆహా, మటన్ షాప్ అంటే
1: కార్యక్రమాలు.
0: ఆహా, అంటే మీ దుకాణంలో రేడియో పెట్టేసి వింటా ఉంటారు, మీ పని చేసుకుంటా ఉంటారు. ఫోన్ చేసేందుకు ధన్యవాదాలు అండి. మీరు కోరిన పాట వచ్చేసింది, విందామా మరి.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్.

0: మన ఈ హుషారు కార్యక్రమానికి పిప్పలకోట నుంచి రాము ఫోన్ చేసింది, వారితో మాట్లాడదాం. హలో హలో
1: సార్,
0: ఏ పాట కావాలి? తప్పకుండా మానే నుంచి ఏ పాట తప్పకుండా వినిపిస్తాం. సమయం దగ్గర పడుతుంది, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి. మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8:45 కావస్తోంది. మరి కాసేపట్ల సమాచార్ సంధ్య, మళ్ళా న్యూస్ 8:09 అదైనాక స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, మళ్ళా నవలతో కార్యక్రమంలో 9:30 కలుద్దాం.